శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 4వ రోజు శనివారం. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 26వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 43 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో విన్నారు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భక్తి గీతం.

భక్తి గీతం విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: ఈ కార్యక్రమం ఈ శనివారం ఉదయం 8:30 తప్పక వినండి, తరించండి.
1: ఆకాశవాణి సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు శ్రీమతి కె హనుమాయమ్మ గారు.
2: సత్సాంగత్యం, సత్పురుష సహవాసం అనేవి మనిషి ఉన్నతికి తోడ్పడతాయి. వివేక చూడమణిలో మనిషికి 3 విషయాలు దుర్లభాలు అని చెప్పారు. 1 మనుష్యత్వం, 2 ముముక్షత్వం, 3 మహాపురుష సంశ్రయం. ఇవి దైవానుగ్రహం వల్లనే లభిస్తాయని చెప్పబడింది. అలాగే ఉపదేశ పంచకంలో, భజగోవింద స్తోత్రంలో కూడా మనిషి ఎప్పుడూ సత్పురుషులతోనే సహవాసం చేయాలి అని నిర్దిష్టంగా చెప్పబడింది. సత్పురుషులు అంటే ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, మొదటిది ఎవర్నీ బాధ పెట్టకుండా ఉండడం, శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ పెట్టకుండా ఉండడం, వాళ్లకు కష్టాలు వచ్చినప్పుడు వారిని ఆదుకోవడం, వాళ్లకు బాధ కలిగినప్పుడు పాలు పంచుకోవడం, ఓదార్పు చెప్పడం, ధైర్యం చెప్పడం. 2 లక్షణం ఇతరులకు ఎప్పుడూ ఉపకారం చేయాలి అని అనుకోవడం. వాళ్ళు చెడు మార్గంలో వెళ్తుంటే వాళ్ళని మంచి మార్గంలోకి మళ్లించడం, అవసరమైన సాయం చెయ్యడం. తర్వాతది దేవుడి మీద, గురువు మీద భక్తి

0: శ్రద్ధలు ఉండి వేదశాస్త్రాల పట్ల నమ్మకం ఉంచటం, ఇవి ఉన్నవాడు సత్పురుషుడు. వీటిల్లో ఇతరులకు సహాయపడడం అనేది ముఖ్య లక్షణం. సత్పురుషుడు ఇతరులకు ఎప్పుడూ మంచే చేస్తుంటాడు, స్నేహితులకు మంచి మార్గం బోధిస్తుంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధ ఇటువంటిదే కదా. మనిషి మంచి మార్గంలో నడవడానికి, తన జీవిత లక్ష్యాన్ని పొందడానికి కావలసిన మార్గాలన్నీ అర్జునుడు ద్వారా మనం విన్నాం. అందుకే శ్రీకృష్ణుణ్ణి పురుషోత్తముడు అని అన్నారు. అలాగే భారతంలో భీష్ముడు విదురుడు కాని, రామాయణంలో మారీచుడు విభీషణుడు కాని ఎన్నో అనుసరించవలసిన విషయాలు బోధించారు. వీళ్ళంతా సత్పురుషులే. సత్పురుషులు ఎన్ని మంచి మాటలు చెప్పినా రావణ దుర్యోధనులకు చెవికి ఎక్కలేదు. కారణం, సంసర్గజా దోషగుణం భవంతి, సాంగత్య దోషం వల్ల సత్పురుషుల మాటలు మనసులో దూరవు. కర్ణ శకుని దుశ్శాసనుల సాంగత్యం వల్ల దుర్యోధనునికి గాంధారి ధృతరాష్ట్రులు ఎన్ని మంచి మాటలు చెప్పినా జూదం వద్దన్నా యుద్ధం వద్దన్నా ఆ దుర్యోధనుడి బుర్రకు ఎక్కలేదు. అలాగే తన సహజ దుష్ట స్వభావం వల్ల రావణాసురుడికి కూడా మారీచుడు విభీషణుడు ఎంత చెప్పినా ఆ రావణాసురుడి మనసులో చొరబడలేదు. ఇది రావణ దుర్యోధనుల లోపం గాని సత్యవాక్యాలు చెప్పిన సత్పురుషుల లోపం మాత్రం కాదు. ఆచరించేవాడు ఆచరించకపోయినా చెప్పే సత్పురుషుడు మాత్రం ఎప్పుడూ సత్యవాక్యాలే చెప్పాలి. ఆ సజ్జనుడు కూడా మన వేదాలు శాస్త్రాలు పురాణాలు దృష్టిలో పెట్టుకునే తన తోటి వారికి మంచిని ప్రబోధిస్తాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో, నేను ధర్మాన్ని అనుసరించకపోతే ఇతరులు కూడా ధర్మాన్ని అనుసరించరు, వాళ్ళు ధర్మాన్ని అనుసరించాలంటే నేను ముందు ధర్మాన్ని అనుసరించాలి అని అంటాడు. మనం లోకంలో వింటూ ఉంటాం కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారో అవే పిల్లలు అనుసరిస్తారని. అందుకే సత్పురుషుడు తాను ముందు చెయ్యాలి, తర్వాతే ఇతరులకు చెప్పాలి. కృష్ణావతారంలో మనిషి ఏం చెయ్యాలో సత్పురుషోత్తముడుగా శ్రీకృష్ణుడు చేస్తే, రామావతారంలో ఆచరించి చూపించి సత్పురుషుల్లో అగ్రగణ్యుడుగా నిలిచాడు శ్రీరామచంద్రుడు. అందుకే విభీషణుడు రాక్షస అంశలో పుట్టిన రాముని ఆశ్రయం వల్ల సత్పురుషుడుగా కీర్తిని పొందాడు. దయ, చిత్తశుద్ధి, ఔదార్యం, అహింస, సత్యసంధత, ఇవి సత్పురుషునికి ముఖ్య లక్షణాలుగా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి మనం సజ్జన సాంగత్యం చెయ్యాలి, సత్పురుషుల్ని ఆశ్రయించాలి.
1: ఇంతవరకు మీరు శ్రీమతి కె హనుమాయమ్మ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా

0: మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నమి ఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళలను తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం. రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేశాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్టంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్టంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే ఎఫ్ఎఫ్బి ధరలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ,
2: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఏఐ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్టస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో

0: పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి ఈరోజు. 1867 సంవత్సరం సెప్టెంబర్ 26 తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీ నరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక, రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపర్చిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17 తేదీన తన 79 ఏట కన్నుమూశారు. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసిక్లుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్ బర్డ్స్ ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్ స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్ స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రవాచికా నిధి ఝా. అథ వార్తాః. మేక్ ఇన్ ఇండియా అభియానస్య ద్వాదశ వర్షే సంపూర్ణే సతి ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అస్యాః యోజనాయాః అభూతపూర్వాః ఉపలబ్ధయః సంప్రఖ్యాపితాః. సామాజికాంతర్జాలీయ పటలే ఏకం సందేశం యచ్చన్ ప్రధానమంత్రిణా ఇదత్ ప్రోక్తం యత్ అభియానేనానేన భారతే స్వదేశీ నిర్మాణం, వైదేశిక నివేశః, నిర్యాతః చ భూరిశః సంప్రవర్ధితః. తేన ప్రోదీరితం యత్ ఏషః పరివర్తన ప్రవాహః సర్వేష్వపి క్షేత్రేషు ప్రత్యక్షీక్రియతే. ఆధారభూత సంరచనా నవోన్మేషయోః బలేన భారతస్య నిరంతర సమృద్ధిః ఏవ మేక్ ఇన్ ఇండియా ఇత్యభియానస్య ముఖ్యముద్దేశ్యమస్తి. ఆకాశవాణ్యా

0: లోకప్రియే మన్ కీ బాత్ ఇతి మాసిక ప్రసంగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః రాష్ట్రస్య జనైః సహ ఆత్మీయం విచార వినిమయం విధాస్యతి. అష్టత్రింశదుత్తర శతతమ ప్రసంగస్య కార్యక్రమస్యాస్య సమగ్ర దేశే దూరదర్శన ఆకాశవాణి జాలపుటేన సహ డిజిటల్ మాధ్యమేషు సాక్షాత్ ప్రసారణాయ సర్వ ప్రబంధః సమనుష్ఠితః. హిందీ వాచనానుపదమేవ సమస్త ప్రాదేశిక భాషాష్వపి అస్య రూపాంతరణం ఆకాశవాణి కేంద్రైః ప్రసారయిష్యతే. ఉత్తరప్రదేశ ప్రశాసనం ఆయుష్మాన యోజనా నియమానాం ఉల్లంఘనం కుర్వతాం చికిత్సాలయానాం ఉద్దేశ్య కఠోరం కార్యాచరణం విధాస్యతి. ఏతదర్థం రాజ్య స్వాస్థ్య ఏజెన్సీ ఇతి సంస్థా చతుః సదస్యీయం నిరీక్షణ దళం అరచయత్. అవధేయం యత్ ఇదం దళం పంజీకృత చికిత్సాలయానాం పరీక్షణం ప్రారభత. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర సంప్రాహ యత్ సంయుక్త రాష్ట్ర సంస్థాయాః పరిష్కారాయ పాఠాధారిత వార్తా అతీవ ఆవశ్యకీ వర్తతే. న్యూయార్క్ ఇత్యత్ర సంయుక్త రాష్ట్ర మహాసభాయాం భాషమాణః విదేశమంత్రి అవోచత్ యత్ పాఠం అంతరేణ క్రియమాణా వార్తా కేవలం సమయ యాపనమేవ అస్తి. పరిష్కార విరోధినః అస్యాః సంస్థాయాః దురుపయోగం కుర్వంతి ఇత్యపి అసౌ స్పష్టం ఉక్తవాన్. జలసురక్షా సర్వైః నాగరికైః ప్రశాసనేన ఉద్యోగైః చ సహభాగితాం విధాయ ఏవ సాధ్యతే ఇతి జలశక్తి మంత్రిణా సిఆర్ పాటిలేన సబలం ప్రోక్తం. హ్యః నవదిల్ల్యాం నవమ భారత అంతారాష్ట్రియ జల సప్తాహస్య సమాపన సత్రే సంభాషమాణేన మంత్రిణా ఏతత్ ఖ్యాపితం యత్ జల సంరక్షణాయ జన సహభాగితా అతీవ ఆవశ్యకీ వర్తతే. మంత్రిణా సవిశేషం ప్రోదీరితం యత్ వైశ్విక సహయోగేన ఏవ జల సంబద్ధ సమస్యానాం పరిహారః సంభవిష్యతి. జల సంరక్షణం నహి కేవలం ఏకస్య కర్తవ్యం ప్రత్యుత ప్రత్యేకస్య ఉత్తరదాయిత్వం ఇత్యపి అసౌ సబలం న్యగాదీత్. ఉత్తరప్రదేశే ప్రాదుర్భూతయా అతివృష్ట్యా జనజీవనం సంజాతం అస్తవ్యస్తం. ఆసన్నాం భీషణ వృష్టిం విలోక్య ప్రశాసన పక్షతః బహుషు జనపదేషు పాఠశాలాః పిహితాః సంతి. చక్రవాత ప్రభావేన రాజధాన్యాం లఖనౌ నగర్యాం అవిరతం జలవృష్టిః ప్రచలతి. అత్రావధేయం యత్ రవివాసరం యావత్ పూర్వ్య ఉత్తరప్రదేశి అతిభీషణా వృష్టిః విద్యుత్పాతః తీవ్ర సమీరశ్చ సంభవిష్యతీతి సంచేతనాం అయచ్చత్ ఋతువిజ్ఞాన విభాగః. నాగోయా ఏషియాయి క్రీడాసు భారతస్య పదకానాం సంఖ్యా త్రయోవింశతిః సంప్రాప్తా. లక్ష్యభేద స్పర్ధాయాం కమలజీత సురుచి యుగ్మేన స్వర్ణం గులవీర సింహేన చ రజత పదకం ప్రాసాధి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహు ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభృతయః సర్వేభ్యః విజేత్రీ క్రీడకేభ్యః వర్ధాపన సందేశం అయచ్చన్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభా తలహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరోఫిజీషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి మరో ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌ

గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. 8:15 ఏపటిలాగే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఇందల్వాయి గ్రామంలోని శ్రీ రామాలయ విశేషాలను వినిపిస్తారు ఎర్ఎం రాజుగారు, శ్రీమతి డి నిర్మల గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం ఎర్ఎం రాజుగారు. ఇక ఈ ఉదయం 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినవచ్చు. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి 3:00 వరకు. 3:00 నుండి వివిధ భారతి హిందీ కార్యక్రమాలను మీరు వినవచ్చు ముంబై కేంద్రం నుండి. 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను వింటారు. 5:30 లలిత సంగీతం ప్రసారమవుతుంది. 5:45 సినీ రంజని కార్యక్రమం ప్రసారం. 6:30 వింటారు జానపద సంగీత కార్యక్రమంలో భాగంగా సతీ సావిత్రి చిందు యక్షగానం వినిపిస్తారు పుల్లింటి సాయిలు బృందం. 6:50 వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:00 వింటారు ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వింటారు చిత్రసీమ హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 మరోసారి అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను వినిపిస్తాం. 8:30 వింటారు జానపద సంగీత కార్యక్రమం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 9:30 వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 20వ ఎడిషన్ 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:20 సినిమా గీత పాటలు వింటారు. రాత్రి 11:00 హిందీలో వార్తలు. 11:05 ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాము, ఈ ఉదయం 8:30 ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఇందల్వాయి గ్రామంలోని శ్రీ రామాలయ విశేషాలను వినిపిస్తారు శ్రీ ఎర్ఎం రాజుగారు, శ్రీమతి డి నిర్మల గారు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 MHz.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమాపేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద

0: వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్ గా జరిపిన అందించగా కాశీ ఆ విలువలను సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్య సమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండటం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship-owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
0: ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిదా అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారి

0: మరి ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
1: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो, ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న, నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన సురక్షితమైన సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకొస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు, మహిళల టీంలు ఫైనల్స్కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్ కు చేరుకోగా, అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగేగా, మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా, దివ్యాదేశ్ముఖ్, వెంటికా అగర్వాల్ తమతమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వామ్యుల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రతి ఉదయం ఆనందం, ఆరోగ్యం, వినోదం, విజ్ఞానం అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి. ఈ కార్యక్రమానికి శ్రోతల

అందరికీ పలికిస్తున్నాను స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు. అలాగే ఈ ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి మరో ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమం

ప్రతి ఉదయం ప్రభాతలహరి కార్యక్రమంలో దేశభక్తిని ప్రజ్వలింపజేసే ప్రబోధ గీతాన్ని ఇప్పుడు మీరు విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యత గురించి. మరి సెప్టెంబర్ 26కు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా? ఈరోజు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి. వారు 1867 సెప్టెంబర్ 26న జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన 19వ శతాబ్దం చివర, అలాగే 20వ శతాబ్దం ఆరంభకాలంలో తెలుగు సాహిత్య అభివృద్ధికి, తెలుగునాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి కూడా ఒకరు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన

విధులు. 22 ఏళ్ల వయసులో ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం 100,000కు పైబడి అమ్ముడుపోయింది ఆ రోజుల్లో. తెలుగు సాహిత్య చరిత్రలో ఇది ఒక అరుదైన విషయం. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: శ్రోతలు వింటున్నారు ప్రభాత్ లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాలజీ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కలిలవాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
2: డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: కలిలవాడి, నిజామాబాద్.
0: సెల్ 7799905.
2: దరమాండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
2: దరమాండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
0: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రభాత్ లహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 7:30 అంటే మరికొద్ది క్షణాల్లో, మరికొద్ది నిమిషాల్లో ప్రొడిన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో న్యూరోఫిజీషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తారు. వింటూనే ఉండండి 103.2 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భద్రా సినిమా కోసం సుమంగళి గానం చేసిన ఈ పాట.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు విందాం ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ ని, నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామన్, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి, ఒక కాలు అనేది బలం తక్కువైపోయి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకు రక్తం అనేది పోయలేదు అనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా, అంటే తదనంతర అంత పెద్దవాళ్ళకి ఎవరికైనా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అదే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడి కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు, మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళు నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా విత్ఇన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంట లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత గడియలు అంటే అందరికి తెలుసుంటుంది, అదే గడియలు వీటికి. 4.5 గంట లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్నీ చూసే చెప్తాం, కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు. అది 4.5 గంట లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం, ఇట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటలో కనుక మీరు కనుక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయింది అనమాట, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజక్షన్ అది. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కనుక ఆ గర్యలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఆ ఇంజక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి, గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు. ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం. వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్, మేము చూస్తున్న వాటిలో ఇవి ఏమీ ఉండవు, కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు.

కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు చొప్పున కాలుస్తూ ఉన్నారు. మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి. అవి తగ్గించడం కాదు, పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు. దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేవి మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది. గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసనం ఉన్నవారికి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూతి అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు చేతుల్లో, కాలు కదిలిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి, కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తొత్తర తొత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తొత్తర తొత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి, కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచేవాళ్ళు ఒక సైడ్కి ఎడమ వైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచింది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపుకి కానీ ఎడమవైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్గా జరుగుతుంది అనమాట. మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికి ఆయనకు ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది అనమాట. పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయిండొచ్చు కూడా. అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే రెండు చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహ దగ్గర కింద పడిపోయి నాలుగు కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్ళకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమైనా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అనేది చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనేది దానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి. గోళీలు ఉంటే గోళీలు, కొద్దిగా కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి, అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రోజులో 3 పూట్లు తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్లు తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తినేది 5 పూట్లు తినచ్చు కానీ కొద్ది కొద్దికి తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే ఒకటి వయస్సు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి, అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్ అంటే నరాల బలహీనత కానీ లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం,

0: గుండెకి జరిగితే హార్ట్ అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం. కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగాను, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మేలు ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి, కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటా ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ కానీ లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు ఈవెన్ హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి, దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోదు. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి ప్లస్ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలింత వరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ డాక్టర్ MR సుధీర్ బాబు గారు శ్రోతలకు ఇచ్చిన సలహాలు, సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు, ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16

0: లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్. వింటున్నారు ప్రభాత్ లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లుడు గారు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర గానం చేసిన ఈ పాట.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు ప్రభాత్ లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం. బద్రీనాథ్ చిత్రం నుండి ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:58. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తున్నారు, వినండి.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు.
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. మనిషికున్న అవయవాల్లో ఎన్ని అవయవాలు ఇంత సక్రమంగా పనిచేసినప్పటికీ కూడా గుండె సక్రమంగా పనిచేయకపోతే మనిషికి అసలు జీవితమే ఉండకుండా పోతుంది. ఇటీవలి కాలంలో మనం తరచుగా వింటున్న మాట ఏంటంటే, ఇప్పటిదాకా బాగున్నాడు, ఇప్పుడే ప్రాణం పోయిందే, ఇందాక వెహికల్ నడిపాడు, ఇప్పుడే ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు, కూలబడిపోయాడు, ప్రాణం పోయిందని మనం వింటుంటాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది వయసును బట్టి వచ్చే అవకాశం ఉందా? ఏ వయసు వారికైనా రావచ్చా? అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి?
4: మీరు చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. అండ్ ఇంపార్టెంట్ సందేహాలు కూడా ఉన్నాయి. ఆ సందేహాల గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాము. అందులో మొదటిది వచ్చేసి, గుండె అనేది మనకు తెలుసు అన్నిటికంటే ప్రధానమైన ఆర్గాన్. మనకు మిగిలిన ఏ ఆర్గాన్ అయినా డ్యామేజ్ అయినా, ఏదైనా సడన్గా ఇబ్బంది అయినా మనకు కొంచెం టైం ఇస్తుంది లైఫ్కి. బట్ గుండె అనేది, గుండె ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు మనకు గుండె అనేది ఒక్కొక్కసారి మనకు టైం ఇవ్వకపోవచ్చు. కొన్ని హార్ట్అటాక్స్లో మనకు టైం ఇవ్వచ్చు, కానీ కొన్ని హార్ట్అటాక్స్ కానీ మిగిలిన గుండె జబ్బుల్లో కానీ మనకు టైం ఇచ్చే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. అది దాని తీవ్రతను బట్టి, అది వచ్చిన ఇక్కడ హార్ట్అటాక్ వచ్చింది, ఆ ఏ రకమైన గుండె జబ్బు వచ్చింది అనే దాన్ని బట్టి మనకు కొన్నిసార్లు గుండె అనేది టైం ఇవ్వకపోవచ్చు అన్నట్టు. సో మీరు చెప్పినట్టుగానే, మీరు అడిగినట్టుగానే, ఇందాక సడన్గా ఇప్పటి వరకు బాగుండే సడన్గా కొలాప్స్ అయ్యాడు, ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో కొలాప్స్ అయ్యాడు, ఆర్ ఎక్సర్సైజ్ చేస్తూ కొలాప్స్ అయ్యాడు, ఆర్ ఏం చెడు లక్షణాలు లేవు, మధ్యస్థం వయసులోనే కొలాప్స్ అయ్యాడు, సడన్గా పడిపోయాడు, కలుదిరి పడిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్లి లోపల చనిపోయారు అనేవి చాలా కామన్గా వింటుంటాం మనకు పబ్లిక్లో కానీ, టీవీస్లో కానీ, సోషల్ మీడియాలో కానీ. ఇప్పుడు ఈ వీటి గురించి అవేర్నెస్ అనేది కొంచెం పెరిగింది జనాలకి. సో దాని గురించి వల్ల మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ సడన్గా అప్పటి వరకు బాగానే ఉండి సడన్గా ప్రాణం అనేది పోవడానికి, దీన్ని మెడికల్ టర్మ్లో సడన్ కార్డియాక్ డెత్ అంటాము. ఏదైనా మనకు సడన్గా అంటే లక్షణాలు ఉండి ఆర్ లేకుండా వితిన్ 1 అవర్లో స్పాన్లో పేషెంట్ అనేది సడన్గా చనిపోవడాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాము. ఈ సడన్ కార్డియాక్ డెత్కి మనకు ఒక 5-6 రకాల ప్రధాన కారణాలు ఉంటాయి. అది ఏజ్ను బట్టి కారణం మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లల్లో అండి, చిన్నపిల్లల్లో 10-20 ఇయర్స్, 25 ఇయర్స్లో జనరల్గా హార్ట్ అటాక్స్ అనేవి వెరీ తక్కువ. మనం ఏమనుకుంటామంటే, ఏ సడన్గా

0: పైన అది హార్ట్ అటాక్ అనుకుంటాం. అలా కాదు, హార్ట్లో చాలా కండిషన్స్ ఉంటాయి. చిన్న
1: ఓహో.
0: వయసుల్లో సడన్గా కార్డియాక్ జనరల్గా ఎరిథ్మియాస్ అని అంటాము. ఈ ఎరిథ్మియా కండిషన్స్తో కానీ, సడన్ ఏసిస్టోల్స్ అని అంటాము, సడన్గా గుండె కొట్టుకోవడం అనేది ఆగిపోవడం వల్ల కానీ ఇట్లాంటి కండిషన్స్లో జరిగే అవకాశం ఉంటుంది. అదే మధ్య వయసుల నుంచి ఓల్డ్ ఏజ్లలో జనరల్గా సడన్గా చనిపోయడానికి కారణాలు జనరల్గా హార్ట్ అటాక్ అయి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఎరిథ్మియాస్ కావచ్చు. ఇంకొకటి, ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్లో కామన్గా వింటున్నది ఏంటంటే హార్ట్లో రక్తం గడ్డగట్టడం. ఎస్, మనం అనుకున్నట్టు హార్ట్లో హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలలో గడ్డగట్టడాన్ని హార్ట్ అటాక్ అంటాం. అలా కాకుండా ఊపిరితిత్తులకు రక్తనం తీసుకెళ్లే రక్తనాళాలలో గడ్డగట్టడాన్ని పల్మనరీ థ్రాంబోయెంబాలిజం అంటాం. ఇది ఏంటంటే దీంట్లో కూడా కొన్నిసార్లు మ్యాసివ్గా ఉన్నప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ కండిషన్స్ మనకు సడన్గా పేషెంట్ అనేది చనిపోవడానికి కారణాలు.
1: అంటే వయసుతో నిమిత్తం లేదు.
0: వయసుతో నిమిత్తం లేదు, అంటే జనరల్గా ఓల్డ్ ఏజ్ అబో 45-50 ఇయర్స్లో వాళ్ళు సడన్గా చనిపోయారంటే హార్ట్ అటాక్ ఒక రీజన్ అయి ఉండొచ్చు. చిన్న పిల్లల్లో సడన్గా చనిపోయారంటే హార్ట్ అటాకే కాదు, ఈ ఎరిథ్మియా కండిషన్స్ కానీ, ఈ పల్మనరీ థ్రాంబోయెంబాలిజమ్స్ కానీ, ఏసిస్టోళ్ళు కానీ, ఇలాంటి కండిషన్స్లో కూడా సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది అన్నట్టు. అంటే గుండె రిలేటెడ్గా ఇవి అయ్యేవి, గుండె రిలేటెడ్గా. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ప్రధాన కారణం సడన్గా చనిపోయానికి, సడన్గా ఛాతీలోపి మొదలయ్యే గంటలో చనిపోవడానికి కారణం అయోర్టిక్ డిసెక్షన్స్ అంటాము. గుండె నుంచి శరీరం అంతా సప్లై చేసే పెద్ద రక్తనాళంలో సడన్గా పగుల్లాగా రావడము, అది ఒక్కటిసారి అక్కడికి నుంచి ఐదారు పగుళ్ళు వచ్చి బ్లడ్ లీక్ అయిపోవడము, లేదంటే ప్రధాన ఆర్గాన్స్కి ఆ పగులు అనేది ఎక్స్టెండ్ అయ్యి ప్రధాన ఆర్గాన్స్కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్కి ఎక్స్టెండ్ అయ్యి ఒకటిసారి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి చనిపోవడం కూడా మనం చూస్తుంటాం. కానీ ఇవి కొంచెం రేరు. ఈ అన్నిట్లలో ప్రధానమైన కారణం అయితే హార్ట్ అటాకే. అంటే ఈ ఎక్కువ పర్సెంటేజ్ ఏది ఉంటుందంటే హార్ట్ అటాకే. సో హార్ట్ అటాక్లో సడన్గా నిజంగానే చనిపోతారా, మనకు కొన్ని హార్ట్ అటాక్లు టైం ఇస్తాయి కానీ సందేహం మనకు ఉండొచ్చు. డెఫినెట్లీ అండి, అంటే అన్ని హార్ట్ అటాక్లో సడన్గా చనిపోరు. ఏ హార్ట్ అటాక్లో సడన్గా చనిపోతారంటే మనకు మెయిన్ రక్తనాళం ఉంటాయి. అంటే మనకు మెయిన్గా ఏంటంటే ఎడం వైపున రెండు రక్తనాళాలు ఉంటాయి, అవి రెండు కలిపి ఒక ప్రధాన రక్తనాళం నుంచి వస్తాయి. కుడివైపున ఒక రక్తనాళం ఉంటుంది గుండెకు రక్తం సరఫరా చేసేది. ఇది ఏంటంటే గుండె కండరంకు ఈ రక్తం సరఫరా చేయడం వల్ల గుండె ప్రాపర్గా పనిచేస్తుంది మనకి. ఈ రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడడాన్ని, ఈ రక్తనాళాలలో సడన్గా రక్తం సరఫరా ఆగిపోవడాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. అట్లా లెఫ్ట్ మెయిన్ అని అంటాం. ఏదైతే ఎడం వైపు రెండు రక్తనాళాలు ఇస్తుందో పెద్ద రక్తనాళం, ఆ లెఫ్ట్ మెయిన్ కానీ ఎల్ఏడి అని అంటాం. ఎల్ఏడి ప్రాక్సిమల్ మొదలు భాగంలో కానీ సడన్గా క్లాట్ వచ్చిన దాంట్లో ఒక్కొక్కసారి సడన్గా పేషెంట్ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఛాతీలు నొప్పి వచ్చి అప్పటి వరకు బాగానే ఉంటాడు, 10 మినిట్స్ వరకు బాగానే ఉంటాడు, హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోతారు. ఒక్కోసారి ఎరిథ్మియాస్, ఈ హార్ట్ అటాక్లో కూడా జస్ట్ హార్ట్ క్లాట్ అవ్వడమే కాకుండా ఎరిథ్మియాస్ అంటే సడన్గా గుండెలో వేగం అనేది ఐదర్ ఎక్కువగా రావడం ఐదర్ తక్కువ రావడం ఎరిథ్మియాస్ అని అంటాం. దాంట్లో వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ కానీ వెంట్రుకులర్ టాకీకార్డియా అని అంటాం. ఇలాంటి కండిషన్స్ ఒక్కొక్కసారి మనకు జస్ట్ 5-10 సెకండ్స్లో కూడా పేషెంట్ సడన్గా చనిపోయే ప్రమాదాలని కారణం చేస్తుంది అన్నట్టు. అంటే హార్ట్ అటాక్లో ఎరిథ్మియాస్ అనే కండిషన్స్ రావడం వల్ల సడన్గా డెత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ సడన్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి గుండె ఒక్కటిసారి పనితీరు ఆగిపోవడం వల్ల కూడా సడన్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా హార్ట్ అటాక్లో కొంచెం లేట్గా టైం తీసుకొని డెత్ అయ్యేది ఏంటంటే గుండె కండరం అనేది రప్చర్ అవ్వడము. ఏ భాగంకి అయితే రక్తం సరఫరా అయిపోయిందో ఆ కండరం అనేది దెబ్బతినిపోయి ఆ కండరం అనేది రప్చర్ అవ్వడం వల్ల కూడా దీన్ని కార్డియాక్ రప్చర్ అని అంటాం. వాటిలో కూడా సడన్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అన్లెస్ అదర్వైజ్ వెరీ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ అయితే తప్ప సడన్గా డెత్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువే. సో సడన్గా డెత్ అయ్యాడు హార్ట్ అటాక్ వల్ల రీజన్ అనేది హార్ట్ అటాక్ వల్లన కాదా అనేది మనం ఓన్లీ ఏంటంటే ఆ లోపు పేషెంట్ బతుకున్న లోపు ఈసీజీ తీస్తే తప్ప అది హార్ట్ అటాక్ కాదని మనం చెప్పలేం జనరల్గా. సో ఈ జనరల్గా ఈ కారణాలు ఉంటాయి సడన్గా డెత్ అవ్వడానికి. అందులో వయసును బట్టి కారణం మారే అవకాశం ఉంటుంది, పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ను బట్టి ఈ కారణం అయి ఉండే అవకాశం ఉంటుంది.
1: కొన్ని సందర్భాల్లో ఎలాంటి దురలవాటు లేదు, అంటే పొగ తాగడు, మద్యం సేవించడు, ఆరోగ్యంగా ఉంటాడు, వ్యాయామం చేస్తాడు, పద్ధతిగా జీవించే వ్యక్తి కూడా చనిపోయినటువంటి వార్తలు మనం విని ఉంటాము.
0: డెఫినెట్గా అండి, ఇవి మనము ఈ లక్షణాలు అనేవి ఒక రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్. అవి ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లక్షణాలే కాకుండా ఇంకొకటి మనం మాడిఫై చేయలేని రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే వయసు. సో వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలలో పూడిక రావడం కొంచెం కామన్. అది కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ అంటే జన్యుపరంగా కొంతమందికి రక్తనాళాలలో రక్తం గడ్డగట్టే తత్వం కానీ కొవ్వు వేరకపోయే తత్వం కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కాకుండా కొంచెం మనము అన్ని లక్షణాలు చెడు లక్షణాలు ఏం లేకుండా సెడెంటరీ లైఫ్, అంటే వ్యాయామం సరిగా చేయలేకపోవడము, జస్ట్ సెడెంటరీ లైఫ్, బయట ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడము, జీవనశైలి, ఎస్ జీవనశైలి, ఈ జీవనశైలిలో మార్పుల వల్ల కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు స్మోకింగ్, ఆల్కహాల్ లేనంత మాత్రాన జీవనశైలి సరిగా లేకున్నా కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: ఈ లక్షణాలని మనం ముందుగా పసిగట్టే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: అంటే లక్షణాలు ఏ చిన్నగా ఛాతి నొప్పి కానీ ఆయాసం కానీ కొంచెం ఛాతిలో బరువు కనిపించినా కానీ అది కొంతమంది ఏమనుకుంటారంటే గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అని ఈనోనో లేకపోతే ప్యాంటాప్ టాబ్లెట్ వేసుకొని అవుతుంటారు, జనరల్గా ఇంటికడే ఉంటారు.

0: అదర్వైజ్ పెద్దగా అయ్యేదాకా వెళ్ళరు. సో మోస్ట్లీ అట్లాంటివి 100లో 70-80% గ్యాస్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి, కానీ ఒక 10 నుంచి 30% మనం చెప్పలేము, అది గుండె కారణాలు కూడా అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం అలా డిస్కంఫర్ట్ అనిపించినా కూడా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి ఈసీజీ తీసుకోండి, దగ్గరున్న కార్డియలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి. గుండెది కాదు అని అనుకుంటే మనం రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టు. అంతేగాని గుండెది అవునో కాదో మనం సొంతగా నిర్ధారించుకోవడం చేయకూడదు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా, రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చినాక 2 to 3 డేస్ తర్వాత వస్తుంటారు కొందరు. అప్పటికి మనం చూసేసరికి గుండె కొంచెం డ్యామేజ్ అవ్వడము, దాన్ని ఇవాల్వ్ కూడా హార్ట్ అటాక్ అంటాము, ఇవాల్వ్ అయిపోవడము, అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరికి టైం ఇస్తుంది అట్లా, కానీ ప్రతిసారి అట్లా టైం ఇవ్వకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఇదే చెప్తారు రీజన్, ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అనుకున్నానండి, గ్యాస్ తీసుకున్న నైట్ బాగానే తగ్గింది, మళ్ళీ మార్నింగ్ లేచేసరికి ఎక్కువైందని వచ్చినాను అంటారు. సో ఇట్లా అంటే దాంట్లో ఏం డిసడ్వాంటేజ్ ఉంటుందంటే, మనకు అట్లా వచ్చేసరికి గుండె అనేది కొంచెం డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంటుంది అన్నట్టు. ఆ డ్యామేజ్ అయిన గుండెతోటే ఇంకా మనం కొంచెం లైఫ్ను ప్రొలాంగ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఈవెన్ వాటిలో కూడా స్టెంట్ చేసినా కూడా ఆ డ్యామేజ్ను మనం తిరిగి తీసుకురాలేమన్నట్టు. సో అందుకే ఏ చిన్న లక్షణాలను కూడా మనకు నెగ్లెక్ట్ చేయకపోవడం మంచిది అన్నట్టు. ఇది ఎవరికి లక్షణాలు ఉన్న వాళ్ళకి, లక్షణాలు లేకపోతే ఏం చేయాలి, వచ్చే ఛాన్స్ మనకి ఎంత ఉందో లేదో తెలుసుకోవాలని కొందరికి ఆతృత ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఉండడం ఖచ్చితంగా మంచి విషయం. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏవైనా జబ్బులు వచ్చే అవకాశం ఉందా, ఏ జబ్బులు ఉన్నాయి, ఏ జబ్బులు మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా మాడిఫై చేసుకోవడం అనేది రొటీన్ హెల్త్ చెకప్స్. మనకి రొటీన్ హెల్త్ చెకప్స్ అనేది ఒక వయసు తర్వాత కంపల్సరీ. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ముందు అంటే మనం 50 ఇయర్స్కి చేసేవాళ్ళు, ఇప్పుడుంటే ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి 35-40 ఇయర్స్ నుంచే చేసుకోవడం మంచిది. ఏం లక్షణాలు లేకుండా కూడా వెళ్ళి ఒకసారి మన లిపిడ్ ప్రొఫైల్ అనేది, మన ఫ్యాట్స్ ఎలాగ ఉన్నాయి, ఏమైనా అబ్నార్మల్ ఉన్నాయా. ఆ షుగర్ కూడా ఏంటంటే మనకు సైలెంట్ జబ్బు, అది వచ్చి 4-5 సంవత్సరాల వరకు కూడా చాలా మందిలో డిటెక్ట్ కాదు, యాక్సిడెంటల్గానే డిటెక్ట్ అవుతుంటుంది షుగర్ అనేది. మనం ఇదే రొటీన్ హెల్త్ చెకప్స్ చేసుకుంటే ముందే డిటెక్ట్ చేస్తాం, ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి షుగర్ను ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎర్లీ స్టేజ్లోనే బీపీ డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వెళ్తే ఏమవుతుందో, నాకు ఈ జబ్బు నాటు బయటపడతా అనేది టెన్షన్స్ పెట్టుకోకూడదు,
1: భయం ఉంటుంది,
0: ఆ భయం పెట్టుకోకూడదు. మనకి ఎర్లీగా తెలిస్తే దాన్ని ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎర్లీ స్టేజ్ నుంచి ట్రీట్ చేయకపోతే లేట్గా ఒక 5-10 సంవత్సరాలు డౌన్ ద లైన్ ఏమవుతుంది అంటే ఆ జబ్బులు చేయాల్సిన డ్యామేజ్ అవి చేసేసి ఉంటాయి అప్పటికే. సో దాని తర్వాత మనము కొన్ని ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడినా కూడా మనం ప్రివెంట్ చేసుకోకపోవచ్చు. అందులో భాగంగానే ఈసీజీ కానీ గుండె స్కాన్ కానీ థ్రెడ్మిల్ కానీ ఇవి చేసుకుంటే ఏంటంటే మనం వచ్చే అవకాశాన్ని ముందుగా కనిపెడితే ఆ బ్లాక్ 100% లేకన ముందు 70-80% ఉన్నప్పుడే మనం స్టెంట్ వేయించుకోవడము, లేదు 20-30% లాగానే బ్లాక్ ఉందంటే దాని తాలూకా జాగ్రత్తమైన ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, మనకు బయటపడ్డ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము మాడిఫై చేసుకోవడము చేసే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట.
1: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మరి అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి కారణాలు లక్షణాలు మీరు ఇందాక చెప్పారు, మరి దీన్ని ముందస్తుగా మనం అరికట్టడానికి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా?
0: డెఫినెట్గా అండి, ఈ గుండె సంబంధించిన హార్ట్ అటాక్ సంబంధించిన దానికి మాత్రం ఆహార నియమాలు కొన్ని ఉంటాయి. ఈ ఎరిథ్మియాస్ అనేవి మనం కొన్ని చెప్పలేము, అదేంటంటే కొన్ని జెనెటికల్ పరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ పల్మోనరీ థ్రాంబోయెంబోలిజం అనేది కూడా ఏంటంటే మన రిస్క్ ఫ్యాక్టర్స్ను బట్టి ఉంటుంది, కొందరికి అది కూడా కొంచెం జెనెటికల్గా కొన్ని థ్రాంబోటిక్ కండిషన్స్ ఉంటాయి, అంటే రక్తం గడ్డగట్టే తత్వం ఉన్న కండిషన్స్ ఉంటాయి, అట్లాంటివి ఉంటే ఇవి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆహార నియమాలతో మనం క్లియర్గా అరికట్టే అవకాశం ఉన్న ఒక జబ్బు హార్ట్ అటాక్ అండి. హార్ట్ అటాక్ను ఆహార నియమాలతో ఎట్లా అరికట్టేయచ్చానంటే, మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో కావాలి. అందులో ఆహారం ఖచ్చితంగా ముఖ్యమే అన్నట్టు. ఆహారం లేదనంటే మనము మారుతున్న కొద్దీ, జనరేషన్లు మారుతున్న కొద్దీ బయట జంక్ ఫుడ్స్కి అలవాటు పడడం కానీ, నాన్ వెజ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అవ్వడం కానీ, ఆర్ ఆయిల్ రోస్టెడ్ డీప్ ఫ్రైడ్ అంటే ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, జనరల్గానే మన ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ అడల్ట్రేటెడ్ ఫుడ్స్ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఈ సరౌండింగ్స్లో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల కొంచెం ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే, ఎంత వీలైతే అంత జంక్ ఫుడ్స్ తగ్గించుకోవడం, ఎంత వీలైతే అంత డీప్ ఫ్రైడ్ కానీ

ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అవ్వడం కానీ, ఆర్ ఆయిల్ రోస్టెడ్ డీప్ ఫ్రైడ్ అంటే ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, జనరల్గానే మన ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్ ఉన్న ఎన్విరాన్మెంట్లో, ఈ సరౌండింగ్స్లో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల కొంచెం ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే, ఎంత వీలైతే అంత జంక్ ఫుడ్స్ తగ్గించుకోవడం, ఎంత వీలైతే అంత డీప్ ఫ్రైడ్ కానీ

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సంభాషణ రచయిత గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన డైలాగ్స్ రాసిన సినిమాల్లోని ఆపాత మధురాలను ఆస్వాదిస్తున్నాం. ఒకదాన్ని మించిన పాట ఇంకోటి. సో ఆ పాటలు వింటుంటే మనకు ఆ సినిమాలు కూడా గుర్తొచ్చేస్తాయి, అంత అద్భుతంగా ఉంటాయి. రుద్రవీడ, మరో చరిత్ర, మంగమ్మ గారి మనవడు, సీతారామయ్య గారి మనవరాలు, ఆకలి రాజ్యం, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. గణేష్ పాత్ర గారి సంభాషణలతో విజయం సాధించిన సినిమాలు ఇవి. ఇంకా ఉన్న విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆల్ టైమ్ క్లాసిక్, మరో చరిత్ర సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు రాసిన సినిమాల్లోని ఆపత మధురాలను ఆస్వాదిస్తున్నాం. మరో చరిత్ర సినిమాలోని పాట విన్నాం కదా, అసలు ఎన్నిసార్లు విన్నా తనవి తీర్చిందా ఆ పాట. మన వీబీలోనే కొన్ని వందల వేల లక్షల సార్లు ప్లే చేస్తుంటాం ఆ పాట. ఎక్కువ మంది శ్రోతలు అడిగే పాటలు ఈ పాట కూడా ఉంటుంది. ఒక ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయింది ఆ సినిమా పాటలు సంభా

0: బాలచందర్ గారి తెలుగు సినిమాలకు ఆత్మగా నిలిచారు. ముఖ్యంగా బాలచందర్ గారి విజయాల్లో కీలక పాత్ర గణేష్ పాత్ర గారి డైలాగ్స్ది. ఆయన భావాల్ని అర్థం చేసుకుని ఊహల్లో మెదిలిన భావాల్ని ఆలోచన స్థాయిని అందుకోవడం గణేష్ పాత్ర గారికే సాధ్యమైందేమో మరి. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఒక పాట వినిపించేసి. ఏ పాట అంటే కోకిలమ్మ. అసలు ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. సరిత గారు ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. యాక్చువల్గా బాలచంద్ర గారి సినిమాలన్నీ కూడా ట్రాజిక్ ఎండ్సే ఉంటాయి, అంటే మనకి ట్రాజిడీగానే ఉంటుంది సినిమా. కానీ సినిమా అయితే హాంటెడ్ అనమాట. సినిమా చూసిన తర్వాత కూడా మనకి ఆ కాసేపు సినిమా మన ఆలోచనలోనే ఉంటుంది. అది బాలచంద్ర గారి గ్రేట్నెస్. మరి సినిమాలో పాటలు అన్నీ కూడా అద్భుతమైన ఆణిముత్యాలే. అలాంటి పాట ఒకటి ఇప్పుడు మీకు వినిపిస్తాను. దానికంటే ముందుగా
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. సంభాషణ రచయిత గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు అందించిన సినిమాల్లోని ఆపాత మధురాలను ఆస్వాదిస్తున్నాం. ఒకదాని మించిన పాట ఇంకోటి కదా, ఎన్నిసార్లు విన్నా తలవి తీరదు. యాక్చువల్ గా ఆకలి రాజ్యంలో ప్రతి మాట మనసుల్ని మనుషుల్ని తాకేది. మరి ముఖ్యంగా శ్రీశ్రీ గారి పుస్తకాన్ని 3 రూపాయలకు తూకం వేసినప్పుడు కమల్ హసన్ గారు చెప్పే మాటలు, శ్రీశ్రీ నాకు దేవుడు అనుకున్నాను కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దెయ్యం ఆకలి. ఆకలి ఉదే నాదస్వరానికి ఆడక తప్పదు ఎవరైనా అంటూ ఆకలి బాధను అక్షరీకరించిన గణేష్ పాత్ర గారి సంభాషణలకు కరిగిపోని మనసు మనిషి ఉంటాడా చెప్పండి. మరి ఆ సినిమా నుంచి పాట విందామా?

0: అయ్య బాబు, తన పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దని.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు రాసిన చిత్రాల్లోని ఆణిముత్తల్ లాంటి పాటలను ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్గా గణేష్ పాత్ర గారి మాటలు పదునైనవి మాత్రమే కాదు, అర్థాన్ని కూడా కలిగి ఉంటాయి. శ్రీశ్రీ గారి వీరాభిమాని అయిన పాత్ర గారి మీద ఆయన ప్రభావం ఎక్కువగానే ఉంది అంటుంటారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆకలి బాధలు, కన్నీటి రుచి, కష్టం విలువ తెలుసు. మానవ సంబంధాన్ని, భావోద్వేగాలను సరళమైన పదాల్లో ఆవిష్కరించడంలో దిట్ట గణేష్ పాత్ర గారు. ఈ సంగతి ఆయన ప్రతి సినిమాలో, పాత్రలో స్పష్టంగా తెలిసిపోతుంది మనకు కదా. ఇప్పుడు వింటున్న పాటలు మనకి మళ్ళీ వింటున్నప్పుడు ఆ సినిమాలన్నీ గుర్తొచ్చేస్తాయి, ఆ స్టోరీలు, డైలాగ్స్ అన్నీ కూడా. సో ప్రతి సినిమా కూడా దేనికది స్పెషలే, గణేష్ పాత్ర గారి ముద్ర మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను వంశీ గారి డైరెక్షన్లో వచ్చిన ప్రేమించి పెళ్ళాడు సినిమాలోని ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. సంభాషణ రచయిత గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు అందించిన చిత్రాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. బాలచందర్ గారి తర్వాత గణేష్ పాత్ర గారు ఎక్కువగా సినిమాలు చేసింది ప్రముఖ దర్శకులు కోడిరామకృష్ణ గారితోనే. దాదాపు 40కి పైగా చిత్రాల అనుబంధం వీళ్లది. మహిళా పాత్రలను సాధికారికంగా ఔచిత్యంగా తీర్చిదిద్దడం గణేష్ పాత్ర గారి స్పెషాలిటీ. మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను ముద్దుల కృష్ణ సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయి టైం. డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు రాసిన చిత్రంలోని ఆపత మధురలను ఆస్వాదిస్తున్నాం. ఇందాక విన్నాం కదా బుద్ధులకృష్ణ సినిమాలోని పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అద్భుతమైన సాహిత్యం, కెవి మహాదేవన్ గారి సంగీతం, ఇక కోడరామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన పాట ఒక ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్. మనకు అరుదుగా వస్తుంటాయి ఇలాంటి క్లాసిక్ డ్యూయట్స్, వాటిల్లో ఈ పాట కూడా ఒకటి. ఇక చాలా మందికి తెలిసే ఉంటుంది మనసు కవి ఆత్రేయ గారి శిష్యుడు గణేష్ పాత్ర గారు. అందుకేనేమో గురువు గారి లక్షణాలు అందిపుచ్చుకున్నారు. ఆత్రేయ గారి లాగానే పాత్ర గారి మాటకు మనసుంది. ట్రెండ్కి తగిన మాటలు రాయడం గణేష్ పాత్ర గారి ప్రత్యేకత. కథ ఏదైనా సరే, జోనర్ ఏదైనా సరే, ఆ కథకు తగినట్టుగా సంభాషణలతో ఆ చిత్రాన్ని మరింత బలంగా తయారు చేయడం పాత్ర గారి ప్రత్యేకత. మరి ముద్దుల కృష్ణ ఇలాంటి చాలా మాస్, అసలు కోడరామకృష్ణ గారు అంటేనే మా సినిమాలకి మనకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ సినిమాలో ఎక్కువ భాగం రాసింది పాత్ర గారు అంటేనే అర్థమవుతుంది కదా. ఏ జోనర్ అయినా కూడా అద్భుతంగా రాయగలరు, సినిమా విజయానికి తనవంతు పాత్రను పోషించగలరు అని. మరి మరిన్ని విశేషాలు చెప్తాను అమ్మరాజినమ్మ సినిమా నుంచి అద్భుతమైన పాట తర్వాత.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు రాసిన చిత్రాల్లోని ఆపాత మధురలను ఆస్వాదిస్తున్నాం కదా. ఎంత బాగున్నాయి కదా పాటలన్నీ కూడా. ఇంకా బోల్డ్ అన్ని పాటలున్నాయి, మనకి టైం సరిపోదు అంతే వన్ అవే కాబట్టి వాటిల్లో ఎక్కువ మంది ఇష్టపడే పాటల్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక మాటలతోనే కాదు పాటలతోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తారు గణేష్ పాత్ర గారు. ఆయన రాసిన నిర్ణయం సినిమాలోని పాట, ఇంకా చాలా పాటలున్నాయి, అవన్నీ కూడా సూపర్ హిట్టే. గణేష్ పాత్ర గారు స్వాతి చిత్రానికి 1983లో, అలాగే 1988లో రుద్రవీణ చిత్రానికి ఉత్తమ నంది అవార్డులు అందుకున్నారు. మయూరి సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా నంది అవార్డు లభించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.ec.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు అందించిన సినిమాల్లోని ఆణిమిత్తలాంటి పాటలను ఆస్వాదిస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో తమదైన ముద్రను వేసుకున్న ప్రముఖ దర్శకులందరితో పనిచేశారు గణేష్ పాత్ర గారు. ఇప్పుడు మనం విన్న పాటలన్నీ వాటికి ఎగ్జాంపుల్సే కదా. సింగీతం శ్రీనివాసరావు గారు, క్రాంతికుమార్ గారు, వంశీ గారు, కోడిరామకృష్ణ గారు, బాలచందర్ గారు, ఈవెన్ శ్రీకాంత్ అడ్డాల గారు లాంటి విభిన్నమైన శైలి గల దర్శకులందరి చాయిస్ గణేష్ పాత్ర గారిదే పాత్ర గారు అనమాట. యాక్చువల్గా తన చివరి సినిమా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు, ఆ సినిమా తర్వాత మనకి భౌతికంగా లేరు కానీ ఆయన సంభాషణలు రాసిన సినిమాలు, కథలు ఇగో ఇలా మనకి ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. సమకాలీన పరిస్థితులు, మధ్యతరగతి కుటుంబాల అనుబంధాలు, అంతరంగాలకు ప్రతిబింబాలు గణేష్ పాత్ర గారి మాటలు. అందుకే దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు ఇష్టపడ్డారు, ఆదరించారు. దట్స్ వై హీఈస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డైలాగ్ రైటర్.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ డ్యూట్ వినేసాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. ఇవాటి మన చైతన్య స్ఫూర్తి ఎవరో తెలుసా? మైఖేల్ ఫారడే. విద్యుత్ అయస్కాంతత్వం, విద్యుత్ రసాయన శాస్త్రం అధ్యయనానికి కృషి చేసిన ఒక గొప్ప శాస్త్రవేత్త. కటిక పేదరికం, పెద్దగా చదువులేకపోవడం వంటి కష్టాలను, లోపాలను అధిగమించి మరీ ప్రముఖ శాస్త్రవేత్తగా తనను తాను మలుచుకున్న తీరు అత్యద్భుతం, స్ఫూర్తిదాయకం. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇవాళ మన చైతన్య స్ఫూర్తి ప్రముఖ శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే గారు. 1971 సెప్టెంబర్ 22 ఇంగ్లాండ్లోని న్యూవింగ్టన్ బర్డ్స్ లో జన్మించిన మైఖేల్ ఫారడే ఆర్థిక ఇబ్బందుల వల్ల తన 13వ ఏటనే చదువు మానేసి పనికి వెళ్లాల్సి వచ్చింది. ఒక బుక్ బైండింగ్ షాప్ లో పనిచేస్తూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారు. అవేంటో తెలుసా? సైన్స్ కి, గణితానికి సంబంధించినవి. సో ఆ పరిజ్ఞానంతో సైన్స్ లో, మ్యాథ్స్ లో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

రక్షకుడు సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేశం. అండ్ మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇవాళ మన చైతన్య స్ఫూర్తి ప్రముఖ శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే. రసాయన శాస్త్రంలో ఫారడే హంఫ్రీ డేవికి అసిస్టెంట్ గా చేశారు. క్లోరిన్ ని అధ్యయనం చేయడం, క్లోరిన్ కార్బన్ల 2 సమ్మేళనాలను కనుక్కోవడం వంటి విజయాలను సాధించారు. అండ్ మీకు తెలుసా, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న విద్యుత్ పరికరాలలో అంటే వాషింగ్ మిషన్ కానివ్వండి, టీవీ, రెఫ్రిజిరేటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని ఎక్కువ భాగం ఫారడే ఆవిష్కరణలే. ఐన్స్టీన్ సైతం మెచ్చిన శాస్త్రవేత్త, చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన ప్రభావవంతులైన శాస్త్రవేత్తలలో ఒకరుగా గుర్తింపు పొందారు మైఖేల్ ఫారడే. ఉన్నాయి మరిన్ని విశేషాలు చెప్తాను, స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి మైఖేల్ ఫారడే ప్రముఖ శాస్త్రవేత్త ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా పేరొందిన శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే ఒక కుమ్మరి కొడుకు. చదువు అంతంత మాత్రం, కానీ పుస్తక పఠనం, దీక్ష, పట్టుదల, అసాధారణ ప్రతిభ, తెలివితేటలతో ఒక ప్రముఖ శాస్త్రవేత్తగా అత్యున్నత స్థాయికి ఎదిగారు. అండ్ సమాజానికి ఎంతో సేవ చేశారు. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం వాడే విద్యుత్ పరికరాల్లో ఎక్కువ భాగం ఆయన ఆవిష్కరణలే అని. అండ్ అప్పట్లో నోబెల్ లేదు కానీ ఉండి ఉంటే కనీసం 6 వచ్చేవి అని సాటి శాస్త్రవేత్తలే పొగిడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఫారడే ఎందరికో చైతన్య స్ఫూర్తి. మరి సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టేట్ యుంటూ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణ

0: నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్య సమితి 81వ సమావేశంలో జైశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్దమైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. వివరాలు: కృత్రిమ మేధ AI అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దాని వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని నివారణకు ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చెప్పారు. AI ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్తో సహాధ్యక్షత వహించారు. AI సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకారం పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్య సమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధానమంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వ ప్రతినిధి సభ సమావేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈరోజు జరగబోయే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరుగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: Commercial shipping and mariners have been subjected to repeated attacks in the Gulf, the Red Sea and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
0: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జైశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో, రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జైశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాతా అమృతానందమయీ మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం SUT అకాడమీ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5న మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. 7 కాలం పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకితభావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్.

యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. H1B వీసా పిటిషన్లపై $100,00,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్ధమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H1B ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడడం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచ్యూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్ట్రాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని పని అని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్భంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1820 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యా వ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్కు జయంతి నివాళులు అర్పిస్తూ, సకారాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం, మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది May 26న న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ప్రారంభమవడాన్ని భారత్ స్వాగతించింది. 4 క్వాడ్ దేశాలతో కూడిన నావికుల బృందం చెన్నై రేవు నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక షౌనక్లో బయలుదేరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్రీడలు. జపాన్ ఆసియా క్రీడల్లో మన మ్యారథాన్ పరుగుల వీరుడు సావన్ బర్వాల్ రజత పతకాన్ని గెలుచుకుని 44 ఏళ్ల ఎదురుచూపులకు చరమగీతం పాడారు. నిర్దేశిత దూరాన్ని 2:11:37 పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాల తర్వాత ఏషియన్ గేమ్స్ మ్యారథాన్పై పోడియంపై చోటు దక్కించుకుందన్నారు. మరోవైపు భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్తో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బృందాన్ని 34-37 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ. ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్లో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ అర్జీ లక్ష్మి. ముందుకు మంచి మెస్మరైజింగ్ బెలడి వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ ని. ఓకేనా? స్టే ట్యూన్డ్.

కొన్ని పాటలు ఏవి సాటిరావు కదా, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు ఇవి. చంద్రబోస్ అండ్ అనుప్రభన్స్ కాంబినేషన్లో వచ్చిన అల్టిమేట్ సాంగ్ సి శ్రీరామ్ సునీత గారు పాడిన పాట. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేదు. ఎనీవేస్ మీరు వింటున్నారు ఇట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. హెల్దీగా ఉండడానికి మంచి పోషకాలున్న ఫుడ్తో పాటు పండ్లు కూడా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఈ సంగతి అందరికీ తెలుసు అనుకోండి. అందుకే సీజనల్గా వచ్చే వాటితో పాటు నచ్చిన ఫ్రూట్స్ని కూడా మన ఇళ్లలో డైనింగ్ టేబుల్ మీద చేర్చేస్తుంటాం కదా. మరి ఈరోజు చూడటానికి అట్రాక్టివ్గా ఉండి టేస్ట్తో పాటు విటమిన్స్ ఎక్కువగా ఉండే పండు గురించి మీకు చెప్తాను. మరి అదేంటో తెలుసుకోవాలంటే వింటూ ఉండండి ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్, ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఇట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక మీకు చెప్పా కదా, చూడటానికి అట్రాక్టివ్ గా ఉండి టేస్ట్ తో పాటు విటమిన్స్ ఎక్కువగా ఉండే ఒక పండు గురించి మీకు చెప్తాను అని. అదేంటో తెలుసా? రాస్బెర్రీస్. విటమిన్ సి, ఈ, ఫైబర్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ టు ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. అంటే ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను మీరాయి మూవీ నుంచి డాన్సింగ్ నంబర్. ఎంజాయ్ దిస్.

0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
1: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
2: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
2: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఈట్ ఫిట్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం రాస్ పెరిస్. ఈ పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుందట, వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్ అండ్ గుండె ఆరోగ్యానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవే కాక ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరేమేంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో లేటెస్ట్ హిట్ సాంగ్ ఫ్రమ్ విశ్వనాథన్ అండ్ సన్స్. ఎంజాయ్ దిస్.

ఈ పాటకి రీల్స్ చేయని వాళ్ళు, డాన్స్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉంటారు కదా, ఫుల్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఒక పాటని ఎంతమంది ఎన్నిసార్లు కోరుకుంటే వింటే అంత హిట్ అని వచ్చేదనమాట టాక్. ఇప్పుడు ఏంటంటే ఎన్ని రీల్స్ చేస్తే, ఎంతమంది డ్యాన్స్ చేస్తే, ఎన్ని ప్రోగ్రామ్స్లో ఈ పాటని ప్లే చేసి డ్యాన్స్ చేస్తే అంత సూపర్ హిట్ అని ఒక పాపులారిటీకి అదొక మెజర్మెంట్ లాగా అయిపోయింది. ఎనీవేస్, మీరు వింటున్నారు ఈ ఫిట్ అండ్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రాస్బెర్రీస్ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మెదడు పనితీరు ఇంప్రూవ్ అవుతుందట తెలుసా? అండ్ రెగ్యులర్గా రాస్బెర్రీస్ ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, దృష్టి, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడి న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల బారిన పడకుండా

మనల్ని రక్షిస్తుందట. చూసారు ఎన్ని ప్రయోజనాలు, ఇవే కాక ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మన సూపర్ హిట్ క్లాసిక్ సాంగ్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో. యాక్చువల్గా చాలా రోజులు అయింటుందో మీ పాట విని, అందుకే మరోసారి వినిపిస్తున్నాను. ఎంజాయ్ దిస్.

0: అసలు శ్రేయ ఘోషల్ గారు పాడితే ఆ పాటకి ఒక వింతందం వస్తుందేమో కదా. ఏ పాట అయినా సరే అలా ఒక ప్రవాహంలో సాగిపోతూ ఉంటుంది ఆమె వాయిస్లో. అద్భుతమైన స్వరం అండ్ అద్భుతమైన సింగర్ అనమాట. ఇక కార్తిక్ గారు తోడైతే చెప్పేదేమో చెప్పండి, ఇలా ఉంటుంది ఇళయరాజా గారి వీటర్ సుందరమూర్తి కాంబినేషన్ ఎప్పటికీ ఆల్ టైమ్ హిట్ అనేది ఇలాంటి పాటలు ఎప్పటికీ ప్రూవ్ చేస్తూనే ఉంటాయి. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM. మరి రాస్బెర్రీస్ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆరోగ్యమే కాదండి, అందంగా మెరిసే చర్మం కూడా లభిస్తుందట రాస్బెర్రీస్ తింటే. సో రాస్బెర్రీస్ కేవలం ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు, శరీరానికి సర్వరోగ నివారణిలా పనిచేసే సూపర్ ఫుడ్. మరి మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే హ్యాపీగా హెల్దీగా అఫ్కోర్స్ అందంగా కూడా ఉండొచ్చు అంటారు పోషకాహార నిపుణులు. మరి ఫాలో అయితే పోలా, ఏమంటారు ఆలోచిస్తూ వినేయండి ఇరుముడి సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ని.
1: గంటనే విల్లాలి వీరనే వీరమణి గంటనే

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్చిపని కుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని పాడి రైతులు పశుపోషకుల సంక్షేమం కోసం

0: రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పశువుల బీమా పథకాన్ని ప్రారంభించనుంది. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ రాష్ట్రంలోని పాడి రైతులు పశు పోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ బీమా పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో మహబూబ్నగర్ తర్వాత కరీంనగర్లోనే అత్యధికంగా గొర్రెలు, మేకలు ఉండటంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొదటిసారిగా చేపడుతున్న ఈ పథకం కింద మొత్తం ప్రీమియంలో 85% ప్రభుత్వ సంస్థలు, మిగిలిన 15% లబ్ధిదారులు చెల్లించాలి. పాడి పశువు ఒక్కొక్క దానికి 30,000 రూపాయల బీమా కోసం ఏడాదికి 885 రూపాయల ప్రీమియం, గొర్రె లేదా మేక ఒక్కో దానికి 3,000 రూపాయల సాయం కోసం 88 రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. దొరల పాలనను ధిక్కరించి వెట్టి చాకిరీ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అణగారిన ప్రజా ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో ఆమె పాత్ర స్ఫూర్తిదాయకంగా నిలిచిందని గుర్తు చేసుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్లలో జరిగిన వేడుకల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలను కొనియాడారు. తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలుగా నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకునేది గౌరవం కోసం మాత్రమే కాదని, అవి వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేస్తాయని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అందరం సామాజిక న్యాయం కోసం పాటుపడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వనపర్తిలో ఆమె విగ్రహానికి పూలమాలలేసి ఆయన నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో చాకలి ఐలమ్మ విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ జిల్లా అధికారి అబ్దుల్ నదీం అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్ పాల్గొని ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు. చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇవాళ మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు జనగాం జిల్లాలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జనగామ మున్సిపాలిటీకి కేటాయించిన 1,77,00,000 రూపాయల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, జేసీబీలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే 54 మందికి మున్సిపల్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం 38 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంటు, 2 కోట్ల వ్యయంతో మున్సిపల్ డంపింగ్ యార్డు పనులు, కేజీబీవీలు, పాఠశాలలో 1,92,00,000తో బాస్కెట్బాల్ కోర్టుల నిర్మాణాలు, తహసీల్దార్ కార్యాలయం, ఆసుపత్రుల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: ఇందిర మహిళల విషయంలో ఎవరు కూడా నిరుత్సాహ పడాల్సిన పని లేదు. రెండోసారి ఇస్తున్నాం, మూడోసారి ఇస్తాం, నాలుగోసారి ఇస్తాం. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇల్లు రాలేదని నిరుత్సాహ పడక్కర్లేదు. విడతల వారిగా

0: ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాదేనని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏటీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి 594 జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను మంజూరు చేయాలన్న హైకోర్టు రిజిస్ట్రీ ప్రతిపాదనలు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విధంగా 200 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల పరిధిలో 30 కోట్లు కేటాయించారు. రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, కుక్కట్పల్లి సహా 4 ప్రాంతాల్లో 30 కోట్లు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 16, నల్గొండ జిల్లాలో 10 కోట్లను కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 8 మున్సిపల్ కోర్టులను మంజూరయ్యాయి. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు, శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద రాత్రి నుంచి భారీగా గణేశుడి విగ్రహాలు బారులు తీరాయి. విభిన్న రూపాల్లో తరలి వస్తున్న గణనాథులు భక్తుల కోలాహలంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. నల్గొండలోని ఆర్టీసీ కాలంలో ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్ట అమల్లో భాగంగా 500 రూపాయలు జరిమానా విధించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. గత నెల 11వ తేదీన నిర్వహించిన తనిఖీ అనంతరం 10 లిఖితపూర్వక ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. 191 మంది శిశువుల మరణం, ఆరోగ్య సేవలో నిర్లక్ష్యం వంటి 14 రకాల అంశాల్లో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నట్లు జిల్లా కమిటీ గుర్తించిందన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే వారి ఎదుగుదలతో పాటు బంగారు భవితకు బాటలు వేయొచ్చని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు. 9వ పోషణ మాసం పురస్కరించుకుని సంగారెడ్డిలో మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు, వెనుకటి సమస్యలు, నడకలో ఇబ్బందులు, పుట్టుకతో వచ్చే లోపాలు, పోషకాహార లోపాలను గుర్తించిన వెంటనే అంగన్వాడీ సిబ్బందికి సమాచారం అందించి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కుష్టి వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బృందం జిల్లాలోని రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కుష్ఠవ్యాధి సంయుక్త సంచాలకులు డాక్టర్ జాన్ బాబు మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నందున కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు ప్రస్తుత విద్యా విధానానికి మధ్య అంతరం పెరుగుతోందని, దీన్ని తగ్గించేందుకు నైపుణ్య ఆధారిత కోర్సులు అవసరమని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గుర్ మధుసూదన్ సాయి అన్నారు. హైదరాబాద్లో జరిగిన కంపాషన్ ఇన్ యాక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారవద్దని, పాఠశాలలో నైతిక విద్య లోపించడం వల్లే జెన్జీ, జెన్ ఆల్ఫా తరాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా జాజాల గ్రామ సర్పంచి కాశమ్మకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ వైద్య సేవల్లో ప్రజల్లో అవగాహన పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ఏంజలా ఆల్ఫ్రెడ్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను ముట్టిగా గుర్తించి అవసరమైన వారికి నిరంతరం చికిత్స అందించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని పాడి రైతులు, పశు పోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పశువుల బీమా పథకాన్ని ప్రారంభించనుంది. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ప్రేమ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఆచార్య యాత్రే సాహిత్యం, ఇళయరాజా సంగీతం. ఇక తర్వాత పాటగా పరువు ప్రతిష్ట. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన వేటూరి సుందరామూర్తి సాహిత్యం, రాజ్కోటి స్వరకల్పనలో వినేయండి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్

0: చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినండి రాజనాగేంద్ర స్వరపరిచిన వేటూరి సుందరామూర్తి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, చిత్రం ప్రేమఖైదీ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. మరి ఎంఎం కీరవాణి స్వర రచన, వేటూరు సుందరామృతి గీత రచన, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం పెళ్లి సందడి. విందామా? అభ్రపథమ్మున విభ్రమ విలసిత

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇప్పుడు వినండి ప్రేమించుకుతమ్రా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సిరివినెల సీతారామ శాస్త్రి సాహిత్యం మహేష్ స్వరకల్పనలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. ఇప్పుడు వినండి గంగోత్రి చిత్రం కోసం MMK రవాణి స్వరకల్పనలో SD చరణ్ సునీత గానం చేసిన చంద్రబోస్ గీతం.

చివరిగా వింటున్నారు రామజగ శాస్త్రి సాహిత్యం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, హరిచరణ్ చిత్ర గానం ఎందుకంటే ప్రేమంట చిత్రం.

సమయం 2 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం విబిక్లొక్లటం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. మరి ఇన్స్పైరింగ్ శక్తిశీలి కబుర్లు స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి పాట వినేద్దామా? ఇంకెందుకు ఆలస్యం?

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 FM. ఆమెకి మ్యూజిక్ తెలీదు, సంగీతంలో సరిగమలు నేర్చుకోలేదు, కానీ ఆమె పాడే పాటలకు మిలియన్ వ్యూస్. లేటెస్ట్గా పాడిన యేషనాగల కట్ట మీద అయితే చాలా తక్కువ టైంలోనే 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మీకు ఈ పాటకు అర్థమైంటుంది కదా ఎవరి గురించి చెప్తున్నాను.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: ఈ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభావతి పుట్టి పెరిగింది రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో. వ్యవసాయ కుటుంబం, అక్క తమ్ముడు ఉన్నారు. ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీలో చేరినప్పటికీ మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది కుటుంబ పరిస్థితుల వల్ల. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తా, వింటూ ఉంటారుగా.

0: శక్తిశీలి.
1: ఇలా ఏరద్దరు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM శక్తిశీలి టైం. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ అని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాక చెప్పా కదా మీకు, ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీలో చేరినప్పటికీ కుటుంబ పరిస్థితుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది. సో చదువు మానేశాక పెద్దలు పెళ్లి చేసేశారు. ఇక ప్రభావతికి చిన్నప్పటి నుంచే బోనాలు, బతుకమ్మ పాటలు పాడటం అలవాటు. జానపద పాటల్ని ఆ నోట ఈ నోట వింటూ నేర్చేసుకుంది. మీకు తెలుసా, స్కూల్లో 4th క్లాస్లో ఉన్నప్పుడే స్టేజ్ మీద పాటలు పాడేది. మరి ఆ ఇంట్రెస్ట్ కెరీర్గా మారడానికి, ఇప్పుడు మనం వింటున్న సూపర్ హిట్ సాంగ్స్ రావడానికి కారణం ఎవరో తెలుసా? చెప్తాను, వింటూ ఉండండి ఫ్రెండ్స్.

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా మీకు, చిన్నప్పటి నుంచి బోనాలు బతుకమ్మ పాటలు పాడేది, అలాగే జానపద పాటలను కూడా ఆ నోట ఈ నోట విని నేర్చేసుకుంది. కానీ ఆ చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ కెరీర్గా మారడానికి, ఇంత పేరు రావడానికి, ప్రోత్సహించడానికి కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు కాదు, ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు, భర్త. ఎస్, ప్రభావతి భర్త. తను జానపద గీతాలు పాడుతుందని తెలిసి ఒక పాట పాడించి ఫోక్ సాంగ్స్ రికార్డ్ చేస్తున్న వాళ్ళకి పంపించడం జరిగింది. అలా తొలి అవకాశం సిటాపాట సినుకుల పాటగా రావడం, పాడటం, పేరు రావడం అన్నిటక్టగా జరిగిపోయాయి. అలా స్టార్ట్ అయిన ప్రభావతి సింగింగ్ కెరీర్ గురించిన మరిన్ని విశేషాల కోసం వింటూ ఉండండి శక్తిశీలి ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM శక్తి సిలీ టైం. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ చెన్ను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక భర్త సపోర్ట్ తోటి సింగర్గా కెరీర్ స్టార్ట్ చేసింది. కొన్ని కొన్ని అలా పాటలు పాడడం స్టార్ట్ చేసింది. జానపద గీతాలు అన్నీ కూడా ప్రైవేట్ సాంగ్స్. మరి తొలి పాటతోనే మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు రావడం మొదలయ్యాయి. జానపదాలు, బతుకమ్మ, బోనాల పాటలు, ఇలా ప్రభావతి ఏ పాటైనా పాడగలదు అనే పేరు వచ్చేసింది. జోగురాలు జోగురాలు, నేనమ్మ, నా పేరే ఎల్లమ్మ, ఓ పిలగ వెంకటి మొదలైన పాటలన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పర్టికులర్గా రాను ముంబైకి రాను ఈ పాటకి 90 మిలియన్ వ్యూస్ పైన వచ్చాయి. మరి ప్రభావతికి సినిమాలో పాడే అవకాశం ఎలా వచ్చింది, ఏంటి, ఎవరు ప్రోత్సహించారు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ అన్ వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫోక్ సింగర్ బంగారుగళ్ల ప్రభావతి సక్సెస్ అన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరే, ఫోక్ సాంగ్స్ అన్ని చాలా పాడింది, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి, మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలా తను సక్సెస్ అయింది సింగర్ గా, మరి తర్వాత సినిమాలకు ఎలా ఎంటర్ అయింది? ఎలా అంటే, ప్రభావతి భాషతో సంబంధం లేకుండా చాలా రీల్స్ చేసింది, అవే ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం తెచ్చింది. హీరో విశాల్ గారు నటించిన మకుటంలో పాడిన పాట ఫస్ట్ మూవీ సాంగ్ అన్నమాట. ఆ తర్వాత జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో పాడటం, ఇక యేషనాగల కట్టం మీద పాట ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదనుకోండి. అఫ్కోర్స్ మీరందరూ ఆ పాట కోసం వెయిట్ చేస్తున్నారు, తర్వాత వినిపిస్తాను, మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి సినిమాలో కూడా పాటలు పాడేసింది, ఆ పాట ఎంత హిట్ అయిందో కూడా చెప్పక్కర్లేదు. అసలు సంగీతం నేర్చుకునే ఒక అమ్మాయి 2000కు పైగా జానపద గీతాలు పాడి గుర్తింపు పొంది సినిమాలో పాడే అవకాశాన్ని అందిపుచ్చుకుని సక్సెస్ అవ్వడం అంటే నిజంగా గ్రేట్ కదా. మనలో ఉన్న టాలెంట్ని సమర్థవంతంగా ప్రొజెక్ట్ చేయగలిగితే ఎవరైనా కెరీర్లో సక్సెస్ కావచ్చు అని నిరూపించి స్ఫూర్తిగా నిలిచింది ప్రభావతి. తన ఈ విజయానికి గుర్తింపుకు భర్తే సపోర్ట్ కారణమని చెప్పి ఆమె సక్సెస్ జర్నీ ఇలా ప్రతిభ ఉన్న ఎంతోమంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ కాదంటారా? అసలు ఎవరనరే నిజంగా. సో సక్సెస్కి షార్ట్ కట్ లేవు, కానీ కష్టపడితే ప్రతిభకి సమర్థవంతంగా మనం ప్రొజెక్ట్ చేయగలిగితే అపజయాలు ఎదురైనా ముందుకెళ్తే విజయం తథ్యమనేది నిరూపించిన శక్తిశీలులు ఎందరో ఉన్నారు. సో వాళ్ళందరి గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం రోజు. ఎనీవేస్ మరి టైం 2:54 దాటింది, అంటే లక్ష్మికి సెండ్ ఆఫ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ గ్రేట్ వీకెండ్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి 2, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. సో విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: సౌండ్ కెమెరా యాక్షన్
1: దోస్తో నమస్కార్. ఏక్ గాయికా జిన్కా నామ్ థా సుష్మా శ్రేష్ఠ.

రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 10 గంటల వరకు రెయిన్బో ఎఫ్ఎం లో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోత నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402323

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో మరి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, సందీప్ కిషన్ నటించిన సిగ్మా మూవీ 2nd అక్టోబర్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి జాసన్ సంజయ్ డైరెక్షన్ వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ట్రెజర్ హంట్, అంతేకాకుండా క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతోందట. ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు ఈ సినిమాకి. సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినొచ్చేద్దాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసార కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:01. శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం రేడియో 103.2 MHz, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఈనాటి మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభం.

అభిరుచి. శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం.

0: మీరు విన్న పాట ఆహ్వానం చిత్రం నుంచి. కోరిన శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, పల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 7:30 అంటే రేపు వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు అందజేస్తారు. గమనిక విన్నారు.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
6: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి.

తరువాతి పాట నీవల్లే నీవల్లే చిత్ర నుంచి కోరుతున్న శ్రోతలు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి. వినండి మీరు కోరుతున్న పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు

0: ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
3: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
3: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
3: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
4: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
5: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
4: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
5: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
4: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
5: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
6: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు, అనగా రేపు ఉదయం, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు అందజేస్తారు. గమనిక విన్నారు. వినండి తరువాతి పాట. అల్లుడా మజాక్క చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీ శశాంక్, జోగా ఆదిత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగి నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాపా నరేందర్, శ్యామల, భారతి, గజ్జిట ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తరువాతి పాట గోపాలరావు గారి అమ్మాయి చిత్రం నుంచి. కోరిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ. వినండి మీరు కోరుకున్న పాట.

సమయం 5:30. అభిరుచి శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: పరీక్షల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్క్రీన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
6: కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
7: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
8: ఏది నీ కార్డు పిన్ను?
9: నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
10: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
11: బై గర్ల్స్,
12: ఎక్కడికి వెళ్తున్నావు?
11: వినలేదా? నో షేరింగ్.
13: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
14: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు, వినండి మరొక లలిత గీతం.

0: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
0: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
0: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
0: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
0: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462253444.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
2: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 5:45. ఇప్పుడు వినండి సినీ రంజని సినిమా పాటలు. ముందుగా మీరు వింటున్న పాట ఆటో డ్రైవర్ చిత్రం నుంచి.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు. తరువాతి పాట కిల్లర్ చిత్రం నుంచి వినండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారం అవుతాయి.

నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల సమగ్ర పునరుద్దరణ పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమవుతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతీయ అభివృద్ది పనులను సమీక్షించి గ్రామ పంచాయతీ భవనాలు, రహదారుల కోసం నిధులు మంజూరు చేశారు. భూస్వామి అణచివేతలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రులు, నాయకుల ప్రశంసలతో తెలంగాణ వ్యాప్తంగా ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. నిరుపేద చిన్నారుల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించే దిశగా దాతల సహకారంతో దాదాపు 50 కేంద్రాలను కొత్త ఫ్లోరింగ్, ఆకర్షణీయమైన పెయింటింగ్స్, ఫ్యాన్లు, టీవీలు, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్తో అభివృద్ధి చేశారు. విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు, వాటర్ బాటిళ్లతో కూడిన కిట్లను కూడా అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల సమగ్ర పునరుద్దరణ పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమై 2027 వర్షాకాలం రాకముందే పూర్తవుతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు టెండర్లను ఆహ్వానించే ముందు నిర్మాణ భద్రత, కట్ ఆఫ్ వాల్స్, పునాది పటిష్టతలను నిర్ధారించే తుది డిజైన్లను 5 అక్టోబర్ సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక ప్యానెల్కు సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతీయ అభివృద్ది పనులను సమీక్షిస్తూ 5,118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి 1,000 కోట్లు, 8,000 మహిళా కమ్యూనిటీ భవనాల కోసం 800 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో హైబ్రిడ్, యాన్యుటీ మోడళ్ల రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ, వేసవికాలంలో తాగునీటి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఇనుగుర్తికి చెందిన నాయకులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో, రైతుబంధు అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, 2028 బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. రాబోయే రాజకీయ పోరు గాంధీ పరివారకు, సంఘ పరివారకు మధ్య జరిగే

ఇది కాదని, ఆ పోలిక అసంబద్ధమైనదని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఒకే కుటుంబానికి విశ్వాసంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలపై ఆధారపడితే సంఘ్ పరివార్ నిస్వార్థ దేశభక్తికి, జాతి నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. గత కాంగ్రెస్ దుష్పరిపాలనను విమర్శిస్తూ కుటుంబ పాలన కంటే దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ప్రయోజనాలకే బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుల అక్రమ ఇసుక తవ్వకాలను వ్యతిరేకించినందుకు వంగూరు ఎస్సీ సర్పంచ్ కాశమ్మపై జరిగిన వేధింపులు, వివక్షను బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఇసుక రీచులను సందర్శించిన ప్రవీణ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, అలాగే జీవో 134 కింద అధికార పార్టీ నాయకుల భూములపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మెదక్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక అరుదైన కార్యక్రమమని అభివర్ణించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగిల్తో కలిసి ఆయన మార్కెట్ యార్డులో సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని వడ్డించి ఆహార నాణ్యతను పరిశీలించేందుకు వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ పథక నిర్వహణకు సహకరిస్తున్న హరే కృష్ణ మూమెంట్ సంస్థకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ బీజేపీ తమ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించి భూస్వామ్య అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చూపిన పోరాట పటిమను, ధైర్య సాహసాలను కొనియాడింది. పాఠ్యపుస్తకాల్లో ఐలమ్మ చరిత్రను చేర్చాలని డిమాండ్ చేస్తూ తాము అధికారంలోకి రాగానే ట్యాంక్ బండిపై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ భూ విధానాలను బీజేపీ నాయకులు విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదనపు కలెక్టర్ భుజంగరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు, రజక సంఘ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనం చేసి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశామని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు చాకలి ఐలమ్మ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సామాజిక అన్యాయాలను ఎదిరించి అణగారిన వర్గాల హక్కుల కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మను కొనియాడుతూ ఆమె ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోయిందని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటికాలంలో రజాకారులు, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఆమె వీరత్వాన్ని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గుట్టపై జిల్లా టూరిజం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలను కలెక్టర్ గరిమ అగర్వాల్ ప్రారంభించి VTADA ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించేలా చారిత్రక పర్యాటక ప్రాంతాలను పరిరక్షించాలని, యువత వార్తాపత్రికలను చదవాలని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం 250 కోట్ల రూపాయల అభివృద్ధి, విస్తరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఖమ్మం వైరా రోడ్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జమీందారుల పాలనలో కొనసాగిన వెట్టి చాకిరి దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం ప్రజల్లో చైతన్యాన్ని నింపిందని, నిర్భయంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు.
ఇందిరాభవన్లో జరిగిన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం మహాసభలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సాంప్రదాయ వృత్తులకు ప్రభుత్వం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

0: కుల వృత్తుల వారికి 50 ఏళ్ల వయసు నుంచే పింఛన్లు, బీమా, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని, పురోగతికి విద్య ఎంతో కీలకమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గొర్రెల పెంపకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని కూడా సూచించారు. వారణాసిలో ఒక వార్తాపత్రిక నిర్వహించిన సెమినార్లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ భారతదేశ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక విద్యతో అనుసంధానించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహా సబరీష్, మున్సిపల్ చైర్పర్సన్ గగ్లోత్ జ్యోతి రమేష్ నాయక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కె సురేంద్రమోహన్ పాల్గొన్నారు. ప్రతి వ్యవసాయ ఉత్పత్తి ద్వారా రైతుకు అధిక ఆదాయం వచ్చేలా నెల రోజుల్లో ఫార్మర్స్ ఐడీని పూర్తి చేయాలని, గోదాముల సామర్థ్యాన్ని పెంచాలని సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పథకాలను కైవసం చేసుకున్నాయి. ఫైనల్లో మహిళల జట్టు 37-34 పాయింట్ల తేడాతో ఇరాన్ను ఓడించి టైటిల్ నిలబెట్టుకుని భారత్కు 3వ స్వర్ణ పథకాన్ని అందించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పురుషుల జట్టు ఫైనల్స్లో 40-34 తేడాతో ఇరాన్ను ఓడించడంతో భారత్కు 4వ స్వర్ణ పథకం దక్కింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు 2వ వారంలో ప్రారంభమవుతాయి.
1: విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ మాధ్యమేన నిర్మితానాం అవసరాణాం ఉపయోగాయ సంబద్ధ సంకటాన్ నివారణాయ ఆహూతవాన్. న్యూయార్క్ నగరె అంతరాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సహ అధ్యక్షః అభవత్. శ్రీజయశంకర అద్య న్యూయార్క్ నగరె ఏకాశీతితమం సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్య సభాం సంబోధయిష్యతి. విదేశ సచివ విక్రమ మిశ్రీ ఇత్యేష వికాసశీల రాష్ట్రాణాం కృతే అధికం స్వరం దాతుం యుఎన్ఎస్సీ ఇత్యస్య తాత్కాలిక పరిష్కారాయ ఆహూతవాన్. ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార, ఉత్తరప్రదేశేషు చ నిరంతర వృష్టిః సామాన్య జీవనే బాధాం జనయతి. అద్య ఉత్తరప్రదేశస్య, ఉత్తరాఖండస్య, ఛత్తీస్గఢస్య, మధ్యప్రదేశస్య చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్ట్యై సంచేతనా ప్రసారితా అస్తి. అపి చ భారతీయ పురుష మహిళా కబడ్డీ దళాని ఏషియన్ క్రీడాయాం స్వర్ణ పథకాన్ని విజితవంతః. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ మాధ్యమేన ప్రాప్త సంభావనానాం ఉపయోగస్య, పరిణామానాం పూర్వానుమానస్య, సంకటానాం శమనస్య చ ఆవశ్యకతాయాః విషయే అవధానం దత్తవాన్. మంత్రిణా ఇదం వక్తవ్యం గ్రీస్ దేశస్య విదేశమంత్రిణా జార్జ్ గెరాపెట్రైటిస్ ఇత్యనేన సహ అంతారాష్ట్రీయ శాంతేః సురక్షయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సహ అధ్యక్షతావదౌ ప్రదత్తం. కార్యక్రమస్య సమయే డాక్టర్ జయశంకరః పునః దృఢీకృతవాన్ యత్ సంయుక్తరాష్ట్రసంఘే భారతస్య ప్రాథమికతా ఏఐ తథా సముద్రీయ సురక్షయోః విషయే అస్తి. సహ అధురేఖితవాన్ యత్ నవదిల్లీ ఘోషణాపత్రే ఏఐ సంసాధనానాం లోకతాంత్రిక ప్రవేశః, సురక్షిత విశ్వసనీయ ప్రణాళ్యాః నిర్మాణం, మానవ క్షమతా నివేశః, ఆర్థిక వృద్ధేః సామాజిక కళ్యాణస్య చ కృతే ఏఐ ఇత్యస్య ఉపయోగస్య చ విషయే మహత్వం వర్తతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అద్య న్యూయార్క్ నగరె ఏకాశీతితమం సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్య సభాయాః ఉచ్చస్తరీయం సత్రం సంబోధయిష్యతి. సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్య సభాయాః ఏకాశీతితమసత్రస్య విషయః విశ్వాసస్య పునర్స్థాపనం, పరివర్తనస్య ప్రబంధనం, ఏకః సంయుక్తరాష్ట్రసంఘః ఇత్యస్తి. సామాన్య సభాయాం 93వ శత సంయుక్తరాష్ట్రసంఘస్య సదస్య రాష్ట్రాణాం అధ్యక్షాః ప్రధానమంత్రిణః

ఇల రాష్ట్రాణాం కృతే ప్రబల ప్రతినిధిత్వస్య మహత్వం ఉక్తవాన్. న్యూయార్క్ నగరే ఆయోజితస్య సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఏకాశీతితమస్య సత్రస్య కాలే గ్రూప్ ఆఫ్ G77 ఇత్యస్య విదేశమంత్రిణాం 50తమే వార్షికోపవేశనే భారతీయ విదేశ సచివేన మిశ్రివర్యేణ వైశ్విక రాష్ట్రాః సమాహూతాః తథా చ నియమపాలకైః నియమ నిర్మాతృభిః సామూహిక ప్రయాసాః కర్తవ్యాః ఇత్యపి ప్రతిపాదితం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః ప్రాతః 11 వాదనే ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 38వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీభాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యాః క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశ సూర్యకాంతః అవదత్ యత్ బాలానాం మధ్యే మాదక ద్రవ్యానాం దురుపయోగః న కేవలం సార్వజనిక స్వాస్థ్యస్య విషయరూపేణ అపితు బాల సంరక్షణస్య విషయరూపేణాపి విచారణీయః. సః అద్య పటననగరే బాల్యావస్థాయాః పునః స్థాపనం, మాదక ద్రవ్యానాం దురుపయోగస్య నివారణం తథా చ పరిచర్యాయాః సంరక్షణస్య చ ఆవశ్యకతాయాం బాలకానాం పునః ఏకీకరణం ఇత్యస్మిన్ విషయే చర్చా సత్రం సంబోధయనాసీత్. ముఖ్య న్యాయాధీశ మాదక ద్రవ్యానాం ఉపయోగేన పీడితానాం బాలకానాం సురక్షాయాః చికిత్సాయాః పరామర్శస్య పునర్వసనస్య శిక్షాయాః పారివారిక జీవనస్య చ పునః ఆరంభస్య అవసరాణాం సునిశ్చితతాయాః విషయే అవధానం దత్తం. వి మంత్రాలయేన ఉద్ఘోషితం యత్ ఉపభోక్తృణాం సౌవిధ్యాయ శ్వః రవివాసరే సర్వాః సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంస్థాః క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ సంస్థాః చ ఉద్ఘాటితాః స్థాస్యంతి. మంత్రాలయేన ఉక్తం యత్ అయం నిర్ణయః మాసస్యాస్య 28తః 30 దినాంక పర్యంతం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ద్వారా ఆహూతస్య త్రిదివసీయ రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యావరోధస్య సందర్భే గృహీతః. స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయస్య సచివ పుణ్య సలిలా శ్రీవాత్సవః ఇత్యసా న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య ఉచ్చస్తరీయ సభాయాం వైశ్విక మహమ్మారి సజ్జతాం ప్రతిక్రియాం చ సుదృఢీకర్తుం భారతస్య ప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవతీ. సభాం సంబోధయంతి సచివా సర్వకారస్య సమాజస్య చ మధ్యే మహమ్మారీ నివారణస్య ప్రతిక్రియాయాః చ విషయే భారతస్య సమన్విత దృష్టికోణం ప్రకటితవతీ. యస్మిన్ సంభావ్య స్వాస్థ్య ఆపత్కాలస్య విస్తృత శ్రేణీ అంతర్భవతి. సా భారతే ప్రయోగశాలాయాః జాలస్య విస్తారః ఆపత్కాలే సమన్వయః స్వాస్థ్య కర్మచారిణః చికిత్సా క్షమతాయాః కృతే చ కృతాః ప్రయత్నాః అధోరేఖితవతీ. యేన సునిశ్చితం భవతి యత్ స్వాస్థ్య ఆపత్కాలేషు ప్రభావిరూపేణ ప్రతిక్రియాం దాతుం వ్యవస్థాః సుసజ్జితాః సంతి. శ్రీమతీ శ్రీవాస్తవ ఇత్యేషా కోవిడ్-19 మహమ్మార్యాః పాఠాన్ సుస్థిర నివేశరూపేణ సంస్థాగత క్షమతాయాం స్థితిస్థాపక స్వాస్థ్య ప్రణాళ్యాం చ పరిష్కారస్య ఆవశ్యకతాయాం బలం ప్రదత్తవతి.
భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశేషు చ కేషుచిత్ భాగేషు అతివృష్టేః సంభావన ప్రకటిత. ఏతదతిరిచ్య బిహార్, హర్యాణా, చండీగఢ్, ఢిల్లీ

0: हिमाचल प्रदेश, झारखंड, ओडिशा, पश्चिम बंगाल, सिक्किम राज्येषु अपि वृष्टेः पूर्वानुमानं प्रकाशितम्। उत्तर प्रदेशे 63 जनपदानि अतिवृष्ट्या प्रभावितानि सन्ति। अतिवृष्टेः पूर्वानुमान कारणात् तत्रत्य विद्यालयाः, महाविद्यालयाश्च पिहिताः आसन्। सर्वेषु जनपदेषु प्रशासनेन उच्च संचेतनापि प्रसारिता। जनाः अपि अध्यर्थिता यत्ते गृहात् बहिः मा गच्छन्तु। भारतीय क्रीडकैः अद्य जापान देशे प्रवर्तमानायां नागोया एशियाई क्रीडा स्पर्धासु कबड्डी, एथलेटिक्स, स्क्वाश, शूटिंग प्रभृति चतुर्षु स्पर्धासु चत्वारि पदकानि प्राप्य स्वीय स्थानं दृढीकृतम् इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సతీ సావిత్రి చిందు యక్షగానం వింటారు. వినిపిస్తున్నవారు పుల్లింటి సాయిలు బృందం.

ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: యొక్క పట్టణమైనా కానీ నిలంబేనా,
1: మహాప్రభు
0: చెప్పైనా కానీ వరభద్ర దేశం, నా యొక్క భార్య అయినా గాని మహలవి దురసాని, నా యొక్క అయినాక మొక్కంగా మొక్కంగా నోములు పనములు ఎన్నో చేయగా నాకు లేక లేక నీ యొక్క సతా సావిత్రి అని పుట్టాలి.
1: లేక లేక వడల సావిత్రి పుట్టింది.
0: నా యొక్క కూతురైనా గాని సావిత్రి, నా యొక్క భార్య నామైనా గాని ఎవరు మాలవి దురసాని. ఇప్పుడైనా గాని ఆ యొక్క రాజైనా గాని గృహస్థలంకు వెళ్తున్నాడని బేరీ సాటి.
1: మరి రాజు గోత్ర

0: నా పేరేనా గాని సావిత్రి అందరు మా నాయన దగ్గర పోతున్నాను. ఇప్పుడైనా గాని ఇప్పుడు మా నాయన దగ్గర పోతున్నాను.
1: వెళ్ళండి.
2: రామచిలక. ఏమిటి తల్లి, నీవు వచ్చిన ఈ కారణము ఏమిటి? ఈ స్థభస్థలము లోపలైనా వచ్చిన కారణం ఏమిటి తల్లి?
0: నాయన, నేను నా తోడు పిల్లలతో ఈ గృహస్థలంలో ఎన్నెన్ను ఉండాలి నాయన? తోడు పిల్లలతో ఆటలు ఆటలు పాటలు ఈ బగిసలో ఆటలు ఆటలు వస్తున్నాయి.
2: వెళ్ళిరండి తల్లి, వెళ్ళిరండి. చల్లగా వేగిరి.

0: చెరికత్తలారా, నేను సుగత్త.
1: తగిన వరుడైనా కానీ నీకు చెప్పిస్తాను.

0: అమ్మా
1: బడిలకొచ్చారంటే మీరు బంట్లు బ్రాహ్మణులంతా ఈ నాకేమో కన్నుగా రావు, నా భార్యకేమో భద్రానికి శివుని రావు.
2: నా యొక్క మనసులో కోరుకున్నది ఎవరికి చెప్పవా?
1: చెప్పను.
2: మరి అక్కడ సత్యవతుడని నామగేయ వాళ్ళు ఉన్నారు, ఆ సత్యవతుణ్ణి పెళ్ళాడతావా అని నేను పలుకుతున్నాను.
1: అంటే ఓ బ్రాహ్మణులారా, నాకైతే కన్ను కాని రావు, మాకు తినవడం తినలేదు, కట్టవడం అస్త్రం లేదు, మా పాలివన్ను హృదయశరుడు కనకశరుడు, మా మాయపక్షసు రాడి మా రాజ్యం అంతా ఓడించుకున్నారు. మేము కుమార్ని పట్టుకొని ఈ వృక్షం కింద ఉన్న మేము ముదిగిస్తున్నామయ్యా, మరి మా దగ్గర ఏమీ లేదు.
2: మీ యొక్క తండ్రి గారికి అడగని నేను చెప్పినట్టు మరి మాత్రం చెప్పావు నారదుడు అని చెప్పాలి.
1: మొత్తము ధనము దైవము ఎక్క వేరుగురు ఇచ్చి మా పిల్లగా చేసుకుని పోతారు మీరు.
0: అమ్మా

0: అయినా గాని ఆ యొక్క సత్యవ్రతుడికైనా గాని నాకు మనసు ఒప్పుతలేదు తల్లి.
1: నాయనా సత్యవ్రతుడు అంటున్నావా?
0: అవును.
1: అతను ఎత్తనే ఈ భూలోకంలో ఉంటాను, అతను లేకుంటే నేను ఏదైనా చేసుకుంటాను. ఆయన
0: అటు అంటున్నా

Huh.

0: నాకు చెప్పాడు తల్లి, వచ్చి ఆ యొక్క నీకు పెళ్లి చేస్తే ఆ యొక్క సత్యవ్రతుడికైనా కాని మూడో ఘడియలో నీకు పెళ్ళైన మూడో ఘడియ లోపలైనా కాని మరణము ఉన్నదట నేను ఉన్నది తల్లి.
1: నాయనా ఇంకా వేరే పురుషులు కోరను, కోర జాను భర్తని తెస్తే భర్తను నాయన భర్తని బ్రతికించుకుంటాను, నా బంగారం పోవు, నేను ఉడిపేసుకుంటాను.

0: భర్త బిడ్డని ముడిపేసుకున్నాను.
1: నాకేం
0: కాదు.
1: నీవైనా కాని ఆ యొక్క సత్యవ్రతుడి నీవు విడిచిపెట్టే దానము కాదు. సావిత్రివి, నీ అటము నాకు తగదు తల్లి. నీకైనా కాని సత్యవ్రతుడికైనా కాని పెళ్లి చేస్తున్నాను. ఓ చల్లగా మీరు సుఖశాంతులతో చక్కగా ఉండండి తల్లి, నేను వెళ్తున్నాను.
0: వెళ్ళిపో నాయనా.

0: వచ్చి నా జిగరిండ దరిమించండి.
1: నాకైనా చాలా దాహం వేస్తున్నది చెలిమణి.
0: స్వామి
1: చెలిమణి, నాకైనా చాలా దాహం వేస్తున్నది. దీని వేగితంగా వెళ్ళి ఓత ఓచి.

ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 6:50 కావస్తోంది. వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

రైతు సోదరులకు నమస్కారం. వివిధ పంటల్లో విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. అసలు ఫస్ట్ విత్తన శుద్ధి అంటే ఏమిటో తెలుసుకుందాము. విత్తన శుద్ధి అంటే మనము విత్తనాన్ని నాటే ముందు దానికి తగిన విత్తన శుద్ధి మందులను లేదా జీవనియంత్రణ కారకాలను ఉపయోగించి శుద్ధి చేయడాన్నే విత్తన శుద్ధి అంటారు. అయితే ఈ విత్తన శుద్ధి అనేది ఎందుకు చేస్తాము అంటే, మనకి పంటల్లో అనేక రకాల తెగుళ్ళు విత్తనాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా ఈ విత్తన శుద్ధి చేయడం ద్వారా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యతలో ముందుగా మనం ఏంటంటే, తెగుళ్ల ద్వారా ఏవైతే విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణ కోసం చేస్తామో, అదేవిధంగా మనకు విత్తనాల యొక్క మొలక శాతం కూడా పెరగడం కోసం విత్తన శుద్ధి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేల ద్వారా వచ్చే వ్యాధుల నియంత్రణ కూడా విత్తన శుద్ధి ఉపయోగపడుతుంది. అయితే మనము ప్రస్తుతం కొన్ని రకాల జీవ నియంత్రణ కారకాలను ఉపయోగించడం ద్వారా మొక్క యొక్క పెరుగుదల కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇలాంటి జీవనియంత్ర కారకాలను విత్తన శుద్ధి చేసినప్పుడు మొక్కల యొక్క పెరుగుదల అనేది కూడా ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు ప్రారంభ దశలో వచ్చే వివిధ రకాల తెగుళ్లను కూడా ఇవి సమర్థవంతంగా నివారిస్తాయి. అయితే మనము పంటల్లో ఇంకా ఒక ముఖ్య ఉద్దేశము, ఈ విత్తన శుద్ధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము పంటని తొలి దశలోనే ఈ విత్తన శుద్ధి ద్వారా కాపాడుకున్నట్లయితే తర్వాత దశలో మనము పురుగు మందుల వినియోగానికి అయ్యే ఖర్చులను కూడా చాలా వరకు నియంత్రించవచ్చు. అయితే మనకు విత్తన శుద్ధిలో వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో రసాయనిక విత్తన శుద్ధి ఒకటి, జీవ నియంత్రణ పద్ధతులు రెండు రకాలున్నాయి. రసాయనిక విత్తన శుద్ధిలో ఏంటంటే, మనము రసాయనాలు అంటే శిలీంద్ర నాశనలు కానీ కీటక నాశనలు కానీ ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవడము. అంటే ఇందులో కూడా మనకు రసాయనాలు ఏంటంటే పంటను బట్టి వ్యాధిని బట్టి కూడా మనకు వేరువేరుగా ఉంటాయి. అదేవిధంగా సూచించిన మనకు మోతాదులను కూడా ఉపయోగించి విత్తనాన్ని ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతులు, ఈ జీవ నియంత్రణ పద్ధతులు ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి మరియు విత్తన శుద్ధి చేయడం ద్వారా మనకు వ్యాధులను అరికట్టడమే కాకుండా మొక్క యొక్క పెరుగుదలకు అనేది కూడా చాలా వరకు దోహదపడుతుంది. అయితే ఈ విత్తన శుద్ధి రైతులు అనేది మనకు పంటని నాటే ముందు నాణ్యమైన విత్తనాన్ని ఎలా అయితే ఎంచుకుంటామో, ఎంచుకున్న విత్తనానికి విత్తన శుద్ధి అనేది కూడా ఖచ్చితంగా అలవాటుగా మార్చుకోవాలి. అయితే ఈ రసాయనాలను మరియు ఈ జీవ నియంత్రణ కారకాలను కూడా మనము కలిపి విత్తన శుద్ధి చేసుకునే అప్పుడు వాటి యొక్క అనుకూలతను కూడా మనము నిర్ధారించాలి. అంటే కొన్ని రకాల రసాయనాలు, ఈ జీవ నియంత్రణ కారకాలు, మనకు ట్రైకోడర్మా అనేది ఉంది కదా, వాటితో కంపాటబిలిటీ లేనప్పుడు మనం విత్తన శుద్ధి చేసినప్పుడు ఈ రసాయనాలు ట్రైకోడర్మా మీద ప్రభావం చూపడం వల్ల దాని యొక్క ఉపయోగం అనేది మనకు అంతగా ఉండదు. అందుకని మనము రెండింటిని కలిపి విత్తన శుద్ధి చేసేటప్పుడు వాటి యొక్క అనుకూలతను అనేది మనం ఖచ్చితంగా నిర్ధారించాలి. ఈ విత్తన శుద్ధి అవగాహనకు మనము ఖచ్చితంగా రైతులు అలవర్చుకోవాలి. అయితే మనం రైతులు అందరూ ఇప్పుడు మనం దగ్గర సాగు చేసే పంటల్లో ముఖ్యమైన పంట ఏంటంటే వరి పంట. వరి పంటలో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు అనేక రకాల చీడపీడలని మనము తగ్గించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనము విత్తనాలని మండే కట్టే ముందు అంటే నానబెడతాము, విత్తనాలని నాటే ముందు మొలక కడతాము. ఆ సమయంలో మనము నీళ్లలో మనము 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్ డజిమ్ అంటే ఒక

లీటర్ నీటిలో 1 గ్రాము కార్బండజిమ్, మనకు కావలసినంత పరిమాణంలో నీళ్లు మరియు రసాయనిక కార్బండజిమ్ ని కలిపి తర్వాత విత్తనాలని అందులో నానబెట్టడము. నానబెట్టిన తర్వాత మనం మండికట్టి తర్వాత దశలో మనము నర్సరీలో ఉపయోగిస్తాము. ఈ విధంగా చేయడం ద్వారా అగ్గి తెగులు గాని మరియు కాండం కుళ్ళు తెగులు గాని అలాగే షీత్ బ్లైట్, పాంపొడ తెగులు వీటి నుంచి మనము పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనము మన ప్రాంతంలో మన తెలంగాణలో ముఖ్యంగా సాగు చేసే పంటలో వేరుశనగ కూడా, ఇందులో ఏంటంటే మనకు టెబుకోనజోల్ అనే శిలీంద్రనాశిని 1 కిలో విత్తనానికి 1 గ్రాము, లేదా మనకు ట్రైకోడర్మా విరిడే అనే జీవ శిలీంద్రనాశిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే మనకు నేల ద్వారా వ్యాపించే వ్యాధులను తగ్గించవచ్చు. అదేవిధంగా మనకి ఆకుమచ్చ తెగులు యొక్క ఉధృతి అనేది కూడా తక్కువగా ఉంటుంది. అయితే మనకు వేరుశనగలో పురుగుల కోసం కూడా మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని, కీటకనాశిని ఉపయోగించి విత్తన శుద్ధి చేయడం ద్వారా రసం పీల్చే పురుగుల యొక్క బెడద అనేది కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు కూరగాయల పంటలో తీసుకున్నట్టయితే మిరపలో నారుకుళ్ళు తెగులు అనేది అత్యధికంగా వస్తుంది. అందుకని చెప్పేసి విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలి. దీనికోసము మనము డైథేన్ M45 మ్యాన్కోజబ్ని 1 కిలో విత్తన 2 గ్రాముల చొప్పున, లేదా మనకు కార్బండజిమ్ 1 గ్రాము లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నారుమడిలో కూడా మనము నారుమడి యాజమాన్యం అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మనము నారుని ఎత్తైన మడుల్లో కూడా మనం వేసుకోవడం ద్వారా మనము నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవచ్చు. తర్వాత మనకి మొలక దశలో వచ్చే నారుకుళ్ళు తెగులును కూడా మనము రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనకి మెటలాక్సిల్ అనే శిలీంద్రనాశిని కూడా 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము ఈ మడులలో మొదలు తడిచే విధంగా పోసుకున్నట్టయితే మనం ఈ నారుకుళ్ళు తెగులను కూడా మనము రక్షించవచ్చు. ఈ విధంగా వివిధ పంటల్లో మనం పసుపు తీసుకున్నట్టయితే క్లోరోపైరిపస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి, లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం 1 కిలో పసుపు యొక్క కొమ్ములని మనం నానబెట్టి తర్వాత దశలో మనము నాటినట్టయితే భూమిలో మనకి చాలా రకాల యొక్క పురుగుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా మనకు ఇలా వివిధ రకాల పంటల్లో మనము రసాయన పద్ధతులు మరియు జీవ నియంత్రణ పద్ధతులు కూడా ఉపయోగించడం ద్వారా మనము విత్తన శుద్ధి అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రైతులు విత్తన శుద్ధి చేయడం ద్వారా సాగు యొక్క ఖర్చును అనేది తగ్గించవచ్చు. ఎందుకు అంటే ముందుగా విత్తన శుద్ధి చేయడం ద్వారా చాలా వరకు మొక్కకు అనేది రక్షణ లభిస్తుంది. దాని ద్వారా మనకు తర్వాత దశలో మందులకు అవసరమయ్యే వినియోగానికి అవసరమయ్యే ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రైతులు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా అలవర్చుకోవాలి.

0: మరింత వరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి. రాజాసాబ్ చిత్రం కోసం విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన పాట. గీత రచన కృష్ణకాంత్, సంగీతం తమన్. ఎస్,

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు, ప్రసార వివరాలు. ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసార వివరాలు. ముందుగా ఈనాటి మా సాయంత్ర ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 7:45 కొన్ని సినిమా పాటలు వింటారు. 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీతం, 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 10:00 జపాన్లో జరగనున్న 2026 ఆసియా క్రీడలపై ఈనాటి ముఖ్య అంశాలు వింటారు. 10:20 చిత్రగీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ఈనాటి మా ప్రసార సమాప్తి ఉంటాయి.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య గురు హృదయం వింటారు. అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో పి బాలసౌరు గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ప్రభాతలహరి. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొంటున్న వారు డాక్టర్ కె సవితారాణి, గైనకాలజిస్ట్. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొంటున్న వారు డాక్టర్ టి శ్రీనివాస్, ఆప్టోమాలజిస్టు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గాం విద్యార్థుల కదంబ కార్యక్రమం ఉంటుంది. 9:00 హృదయరాగాలు. 10:55 మన్ కీ బాత్ మన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి హిందీ ప్రసంగం ఉంటుంది. 11:30 మనస్సులో మాట మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. 3:00 తెలుగులో సమన్వయ నాటక కార్యక్రమం ఉంటుంది. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. ఇక 4:00-5:00 హిందీలో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఇక రేపటి మా సాయంత్ర ప్రసారంలో యథావిధిగా 5 గంటలకు అభిరుచి ఉంటుంది. తర్వాత 5:30 జానపద సంగీతం, 5:45 సినీ రంజని, మరియు 6:35 కూడా సినీ రంజని ఉంటుంది. తర్వాత 6:50 వ్యవసాయ సూచనలు, 7:15

8 గంటలకు మనసులో మాట. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్కి తెలుగు అనువాదం వింటారు. ఇక 8:30కు అభిరుచి, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ వారి కార్యక్రమాలు, 10:00 అఖిల భారతీయ రవివాసరీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాధవణి కుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
1: ఆజాదీ సే అబ్ తక్ దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా థా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
0: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడినైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి

చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81 సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత తరపున ప్రకటన చేస్తూ దక్షిణార్ధ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడల 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. September 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సంబంధ దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటీ చేస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా IMD అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ CSIR NISCPR ప్రచురించింది. ఈ పత్రిక విడుదల CSIR NISCPR ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి, దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.

0: ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వినండి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఆకాశవాణి ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలు, మేకలలో వచ్చే అంతర పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణ చర్యలు గురించి తెలియజేయడానికి వరంగల్ మామనూరు పశు వైద్య కళాశాలలోని పరాన్న జీవ శాస్త్ర విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ శ్రీమతి డాక్టర్ బి దస్మబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి.
6: ఈ జీవాలు అనగా గొర్రెలు, మేకలలో వచ్చే అంతర పరాన్న జీవులు అంటే ఏమిటి మేడం?
7: ముఖ్యంగా ఈ జీవాలు అనగా గొర్రెలు, మేకలలో ఈ అంతర పరాన్న జీవులు చాలా రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే హీమాంకస్ కాంట్రాటస్, ట్రైకోస్ట్రాంగైల్స్, ఆస్ట్రటేజియా, ఇసోఫాగస్టోమం, మునీజియా టేప్వామ్ అండ్ కాక్సిడియా ఆర్ ఐమీరియా లాంటి పరాన్న జీవులు. ఇవి పశువు యొక్క వివిధ అవయవాల్లో స్థావరం ఏర్పరచుకుని పోషక పదార్థాలని సంగ్రహించి పశువుల్ని బలహీనపరుస్తాయి. తద్వారా పశువులు బక్కచిక్కిపోయి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి వ్యాధులకు లోనవుతాయి. ముఖ్యంగా ఈ గొర్రెలు, మేకలలో వాటి యొక్క శరీర బరువు కోల్పోయి మాంసం ఉత్పత్తి కానీ ఉన్ని ఉత్పత్తి కానీ తగ్గిపోయే అవకాశం ఉన్నది. ఈ వ్యాధి బారిన పడి ఏటా ఎన్నో జీవాలు మరణిస్తాయి.
6: జీవాలు ముఖ్యంగా గొర్రెలు, మేకలు తెలంగాణ రాష్ట్రంలో పశు సంపద ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది కదా, ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది, కారణం ఏమంటారు?
7: ముఖ్యంగా ఈ గొర్రెలు, మేకలు సంపద పెరగడానికి చిన్నకారు, సన్నకారు రైతులు ప్రతి ఒక్క ఇంటి నుంచి కొంతమంది వాటిని నేరుగా తెచ్చుకొని పెంచుకోవడం ద్వారా, అదే కాకుండా ముఖ్యంగా ఈ గొర్రె కాపర్లు ఎక్కువగా వీటిపైన ఆధారపడి జీవనం సాగిస్తుండడం వలన తెలంగాణలో ఈ మధ్య కాలంలో కొన్ని స్కీమ్స్ కూడా రావడం వలన ఈ గొర్రెల, మేకల యొక్క పశు సంపద పెరిగింది. సో దాని వలన మాంసం ఉత్పత్తి కానీ ఉన్ని ఉత్పత్తి కానీ పెరిగి మనము వేరే రాష్ట్రాలకు మనము ఎగుమతిని చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ మాంసం ఉత్పత్తిలో కానీ గొర్రెల, మేకల పశు సంపదలో కానీ 1గా నిలిచింది ఇండియాలో.
6: గొర్రెలలో వచ్చే పరాన్న జీవులు ఏమిటి మేడం?
7: గొర్రెలలో ముఖ్యంగా ఈ పరాన్న జీవులు 3 రకాలుగా ఉంటాయి. అవి కాలేయపు జలగ వ్యాధి, జీర్ణాశయపు జలగ వ్యాధి, నులి పురుగులు. ఇవి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే నత్తలు మధ్యవర్తులుగా ఉండడం వలన ఈ జలగ వ్యాధి పశువుల్లో సోకుతుంది. ఈ నత్తలు మధ్యవర్తులు అంటే ఇంటర్మీడియట్ హోస్టులుగా వ్యవహరిస్తాయి. ఎక్కువగా తేమగల పచ్చిక బయళ్లలో, తుంగ నాచు చెరువు అంచుల ప్రాంతాల్లో, చెరువులు, కుంటలు నెమ్మదిగా ప్రవహించే కాలువల్లో ఉంటాయి. అందువల్ల నత్తలు ఎక్కువగా ఉండే తొలకరిలో, వర్షాకాలంలో, చలికాలం ప్రారంభంలో ఈ జలగ వ్యాధి పశువులకు సోకుతుంది.

0: వ్యాధిగ్రస్త పశువుల పేడతో కలుషితమైన పచ్చికన్ బయళ్ల ద్వారా నీటి ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
1: మేడం, పరాన్నజీవులు ఏ విధంగా సోకుతాయి?
0: ముఖ్యంగా ఈ పరాన్నజీవులు అంతర్గత పరాన్నజీవులు జీవాలలో గొర్రెలు మేకలలో కలుషితమైన నీరు కానీ కలుషితమైన ఆహారం కానీ ముఖ్యంగా మేత తినడం వల్ల ఇవి సోకుతాయి. అదేవిధంగా ముఖ్యంగా జలగవ్యాధి తేమగల పచ్చిక బయళ్లలో మేత మేయడం వలన చెరువంట్ల చుట్టూ కానీ తుంగ నాచున్న ప్రాంతాల్లో కానీ ఈ జీవాలు మేత మేయడం వలన వాటికి వ్యాధిని వ్యాప్తి చెందుతాయి.
1: ఈ నులి పురుగులు అంటే ఏంటి మేడం?
0: ఈ నులి పురుగులు అనగా హిమోంకస్ కాంట్రాటస్ అనే నులి పురుగు ముఖ్యంగా పొట్టభాగంలో ఉంటూ రక్తాన్ని పీల్చి రక్తహీనత కలగజేస్తాయి. దాని ద్వారా గొర్రెలు మేకలు శరీర బరువును కోల్పోయి బక్కచిక్కిపోయి అవి మాంసం ఉత్పత్తిని తగ్గింపచేసి పాల ఉత్పత్తిని కూడా తగ్గింపజేస్తుంది. తద్వారా ఈ హిమోంకస్ కాంట్రాటస్ చాలా ప్రమాదకరమైన అంతర్గత పరాన్నజీవి. దీని వలన ఒక 28 నుంచి 30 రోజుల తర్వాత పశువు ఒక్కొక్కసారి మరణించవచ్చును.
1: మేడం, ఈ నిర్మూలన విధానం ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఈ ముఖ్యంగా ఈ నులి పురుగుల కోసము నిర్మూలన విధానము మనం ఏం చేస్తామంటే, సంవత్సరానికి 3 లేదా 4 సార్ల డివార్మర్స్ని తాగిపీయడము కానీ లేకపోతే మనము డివార్మింగ్ చేసే మందులను మార్చి మార్చి తాగిపించడం వలన మనము అది నిర్మూలించవచ్చును. వివిధ అంతర పరన్న జీవుల నిర్మూలన మందులు ముఖ్యంగా పైపరజిన్, లెవామిజోల్, నిక్లోజమైడ్, ఆల్బెండజోల్, మెబెండజోల్, ఫెన్బెండజోల్ లాంటి మందులను మనము వాడడం వలన ఈ నులి పురుగులను మనం నిర్మూలించవచ్చును.
1: ఓకే మేడం, కాలేయపు జలగవ్యాధి అంటే ఏమిటి?
0: కాలేయపు జలగవ్యాధి అంటే ముఖ్యంగా అంతర్గత పరన్నజీవి ఫేషోల హెపాటికా, ఫేషోల జైగాంటిగా అనబడే ఈ పరన్నజీవుల ద్వారా సోకుతుంది. ఈ వ్యాధికారక జలగలు గడ్డి నీటి ద్వారా పశువుల జీర్ణకోశంలోకి చేరి ప్రేవులు పెరిటోనియం క్యావిటీ ద్వారా కాలేయానికి చేరుతాయి. ఆ తర్వాత 4 నుంచి 5 వారాల్లో కాలేయంలో స్థావరం ఏర్పరచుకుంటాయి. కాలేయంలో ఉండే జలగలు వ్యాధి తీవ్రంగాను, దాని యొక్క జలగల ద్వారా వ్యాధి నెమ్మదిగాను దీర్ఘకాలికంగాను సోకుతుంది. తీవ్రంగా సోకిన సందర్భాల్లో కాలేయం కణజాలం నాశనమై రక్తస్రావాలు సంభవిస్తాయి, రక్తక్షీణత ఏర్పడుతుంది. కాలేయ నాళాలు గట్టిపడి నాళాలు అడ్డుపడి కామేర్లు వచ్చేందుకు దోహదపడతాయి. ఈ కాలేయపు జలగవ్యాధి దీర్ఘకాలికంగా సోకిన పశువులు మేత తినకపోవడం, రక్తక్షీణత మొదలగు లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా ఈ పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడుతుంది. 2 నుంచి 3 మాసాల వరకు పశువులు ఈ వ్యాధితో బాధపడి చివరకు మరణిస్తాయి. అదేవిధంగా ఈ వ్యాధిగ్రస్త పశువులు పారుడుతో బాధపడడం, పారుడు అంటే డయేరియా లాంటి లక్షణాలు, దవడ క్రింద గుండె భాగాల్లో నీరు చేరి వాపు ఏర్పడతాయి, మేత సరిగ్గా తినకపోవడం, క్రమంగా బక్కచిక్కిపోవడం, అదేవిధంగా మాంసం ఉత్పత్తి తగ్గిపోవడము, తద్వారా రైతులకు కూడా ఈ విధంగా నష్టాన్ని కలుగజేస్తాయి. మనము ఈ వ్యాధిని గుర్తించడానికి ముఖ్యంగా పేడ పరీక్షను నిర్వహించాలి. చికిత్స విధానము కాలేయపు జలగవ్యాధికి తొలి దశలోనే గుర్తించి వెంటనే చికిత్స చేస్తే ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా రైతుకి నష్టాన్ని కూడా మనం నివారించవచ్చును. చికిత్స కోసము మనము ముఖ్యంగా ఆల్బెండజోల్, క్లోజాంటాల్, రఫాక్సనైడ్, ఆక్సిక్లోజనైడ్, ట్రైక్లోబెండజోల్ మొదలగు మందుల్ని తగు మోతాదుల్లో వాడాల్సి ఉంటుంది. విరోచనాలను అదుపు చేయడానికి సల్ఫా మందులు, ఆస్ట్రింజెంట్ మిశ్రమాలు, ఇంటెస్టైనల్ సెడేటివ్స్ వాడాలి. అదేవిధంగా రక్తక్షీణత నివారణ కోసము బి కాంప్లెక్స్ ఐరన్తో కూడిన ఇంజెక్షన్లను వైద్యుల సలహాపై వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా పశువులు ముఖ్యంగా ఈ గొర్రెలు మేకలు మందలో ఉన్నప్పుడు ఒక గొర్రె మేకగా మనము చూసినట్లయితే ఆ దవడ క్రింద నీరు చేరి అది బాటిల్ జా కండిషన్ అంటే గుండె భాగంలో కానీ గొంతు భాగంలో కానీ నీరు ఎక్కువగా చేరి అది పశువు మనకు ఉబ్బినట్టుగా కనబడుతుంది. అలాంటి గొర్రె యొక్క పేడను మనం పరీక్షకు దగ్గరలో ఉన్న పశు వైద్యుని సంప్రదించినట్లయితే దానిని మనం గుర్తించవచ్చును, చికిత్స విధానంను పాటించవచ్చును.
1: ఓకే.
2: మా పల్లె అందాలు రే పల్లె చందాలు.

0: ఈ గొర్రెలలో వచ్చే అంతర్గత పరాన్నజీవులు ఏమేమిటి మేడం?
1: ఈ గొర్రెలలో వచ్చే అంతర్గత పరాన్నజీవులు ముఖ్యంగా మనము 4-5 రకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే, ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు హిమాంకస్ కాంట్రాటస్, ట్రైకోస్ట్రాంగైల్స్, అస్టటేజియా, ఇసోఫాగోస్టోమం, మోనీజియా అనే టేప్ వామ్స్ అనేటివి వివిధ రకాలుగా ఈ గొర్రెల్లో ఉంటాయి.
0: పేడ పరీక్ష అన్నారే ఇందాక మీరు, ఆ పేడ పరీక్ష ఎలా చేస్తారు, ఎందుకు చేయాలి?
1: ఇది రైతులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఎప్పుడైతే గొర్రెల మందలో అన్ని గొర్రెలు ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు పేడ పరీక్షను చేయించుకోవాలి. పేడ పరీక్ష దగ్గరలో ఉన్న పశువైద్యశాలను ఆశ్రయించి వైద్యుని సలహా మేరకు పశువు నుంచి డైరెక్ట్గా పర్రెక్టల్గా శాంపుల్ తీసుకొని పరీక్ష చేయించుకున్నట్లయితే ఆ పశువు పొట్టలో ఏవేమి అంతరపరణ జీవులు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చును. అది ఏ విధంగా చేస్తామంటే, ఒక చిన్న స్లైడ్ మీద ఒక పిన్ హెడ్ సైజ్ ఆఫ్ శాంపుల్ తీసుకొని దానిపైన ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే మనము వివిధ రకాలైన గుడ్లను మనము చూసి వాటిని మనం ఐడెంటిఫై చేయవచ్చును. తద్వారా ఏ పరాన్నజీవికి ఎలాంటి మందును మనం వాడాలనో రైతుకి మనము సూచించవచ్చును. సో దానికోసమే మనము ఈ పేడ పరీక్షను నిర్వహించాలి. ముఖ్యంగా రెసిస్టెన్స్, అంతెలమెటిక్ రెసిస్టెన్స్ అంటే ఈ మందుల వలన ఒక్కొక్కసారి ఈ పరాన్నజీవులు రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటున్నాయి. ఆ రెసిస్టెన్స్ని మనము అవాయిడ్ చేయాలి అంటే పేడ పరీక్షను నిర్వహించాలి.
0: ఈ అంతరపరాన్నజీవుల నిర్మూలనకు మందులు ఏమైనా ఉంటాయంటారు?
1: ఈ అంతరపరాన్నజీవుల మందుల నిర్మూలన కోసము మనము ముఖ్యంగా వాడాల్సినవి 3 లేదా 4 సార్లు సంవత్సరానికి అల్బెండజోల్, ఐవర్మెక్టిన్ లేదా పైపర్జిన్ వంటి ద్రావణాలను త్రాగిపించాలి. ఎప్పుడైతే మనం ఆల్బెండజోల్, పైపర్జిన్, ఐవర్మెక్టిన్ త్రాగించినప్పుడు ఒకేసారి ఒకే మందును ఇవ్వకూడదు. 3 నెలలకు ఒకసారి మందును మార్చి మార్చి త్రాగించాలి.
0: ఈ అంతరపరాన్నజీవుల్ని ఏ విధంగా నిర్మూలన చేయాలి మేడం?
1: ఈ అంతర్పరాన్నజీవుల నిర్మూలన కోసం ముఖ్యంగా మందులతో పాటు మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్, అది కూడా చాలా ముఖ్యము. మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అంటే ఫామ్ మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్, ముఖ్యంగా ఈ పేడను కానీ మూత్రాన్ని కానీ అప్పటికప్పుడు తీసేయడము, శుద్ధి చేయడము. ముఖ్యంగా గొర్రెలను, మేకలను మనం ఎప్పుడైతే షెడ్లలో ఉంచినప్పుడు షెడ్లలో తేమ లేకుండా చూసుకోవాలి, ఎప్పుడు కూడా తడి లేకుండా చూసుకోవడము, తద్వారా మనం నివారించవచ్చును. అదేవిధంగా మనం ఎప్పుడైతే

0: అయితే మేతకు తీసుకెళ్లినప్పుడు ఎర్లీ మార్నింగ్, అంటే ఎప్పుడైతే వర్షాకాలంలో తొలకరిలో ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా పరన్నజీవులు సోకే ప్రమాదం ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కాకుండా 10 గంటల తర్వాత మేతకు పంపినట్లయితే ఆ లార్వాలు అనేటివి సోకకుండా మనం కాపాడవచ్చును. అదేవిధంగా లేట్ ఈవినింగ్స్లో కూడా మనము మేతకు మేపకూడదు. 10 నుంచి 4 గంటల లోపే మేతలను మేపినట్లయితే మనము ఆ పశువులకు ఈ అంతర పరన్నజీవులను మనం నిర్మూలించవచ్చు. దానితో పాటు పరన్నజీవుల మందులను వాడినట్లయితే మనము తగ్గించవచ్చును.
1: జీర్ణాశయపు జలగలు అంటే ఏంటి, వివరిస్తారా?
0: ఈ జీర్ణాశయపు జలగ వ్యాధి ముఖ్యంగా పారాంఫిస్ట్రోమం పరన్నజీవుల ద్వారా ఎక్కువగా పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి వయసుతో నిమిత్తం లేకుండా అన్ని పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి తీవ్రంగా సోకితే మరణాలు 90% వరకు ఉంటాయి. పారాంఫిస్ట్రోమం జలగలు జీర్ణకోశంలోని రూమెన్ మరియు రెటిక్యులం అరలలో స్థావరం ఏర్పరచుకుంటాయి. తద్వారా వ్యాధి పశువుల్లో దీర్ఘకాలికంగా సోకి మేత తినకపోవడం, పశువులు త్వరగా బరువు కోల్పోవడం, చర్మం పెరుసుగా మారడం, రక్తక్షీణత, కండరాలు కృషించడం, దవడ క్రింద నీరు చేరడం, పాల ఉత్పత్తి తగ్గడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. ఈ పారాంఫిస్ట్రోమం చిన్న జలగలు మాత్రం చిన్న పేవుల్లో స్థావరం ఏర్పరచుకుని రక్తాన్ని పీల్చి పశువులను రక్తక్షీణతకు గురి చేస్తాయి. తద్వారా వ్యాధి తీవ్ర రూపంలో సోకుతుంది. వ్యాధి తీవ్రంగా సోకినప్పుడు దుర్వాసనతో కూడిన పలుచటి విరేచనాలతో పశువులు బాధపడతాయి. ఒక్కొక్కసారి విరేచనాలలో రక్తపు చారలు కూడా ఉంటాయి. పశువులు బలహీనమై ఆకలి కోల్పోయి మేత తినవు. వ్యాధిగ్రస్త పశువులలో డిహైడ్రేషన్, రక్తక్షీణత, దవడ క్రింద ఉదర భాగంలో నీరు చేరి వాపు ఏర్పడడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన ఈ గొర్రెలు మేకల్లో పొట్ట లావుగా తయారవుతుంది. పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపించిన 15 నుంచి 20 రోజుల్లో మరణాలు సంభవిస్తాయి. కాబట్టి పశువుల్లో ఈ పశు పేడ పరీక్ష ద్వారా మనము దీనిని వ్యాధిని నిర్ధారించవచ్చు. దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకు డాక్టర్ని సంప్రదించినచో ఈ వ్యాధిని నిర్మూలించవచ్చును.
1: ఓకే, రైతులకు మీరిచ్చే సలహా ఏమిటి మేడం?
0: ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సినవి, ముఖ్యంగా గొర్రె కాపర్లు, మేకల కాపర్లు, వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే నేరుగా దుకాణంకి వెళ్ళి బలం మందు అని తెచ్చుకుంటారు. అట్లా కాకుండా వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి పేడ పరీక్ష చేపించిన తర్వాతనే మందులను వాడాలి. అదేవిధంగా ఈ మందులు సంవత్సరానికి 3 లేదా 4 సార్లు వాడాలి. అదేవిధంగా ఒకటే మందును వాడకుండా మందులను మార్చి మార్చి వాడడం వలన ప్రయోజనం ఉంటుంది. దానివల్ల ఆంథెల్మెటిక్ రెసిస్టెన్స్, ఆ డ్రగ్ యొక్క నిరోధకతను మనము నివారించవచ్చును. అదేవిధంగా రైతులు మేతకు తీసుకుపోవడము, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ చెరువు అంచుల చుట్టూ చెరువు గట్టున్న ప్రదేశాల్లో మేతకు తీసుకెళ్లకూడదు. అక్కడ నత్తల ద్వారా జలగవ్యాధి కానీ కాలేపు వ్యాధి కానీ సోకుతుంది. దాన్ని నిర్మూలించడానికి వాళ్ళు ఈ తుంగ నాచున్న ప్రదేశాల్లో గొర్రెలను మేకలను మేతకు తీసుకువెళ్ళకూడదు. అదేవిధంగా మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్, ఈ షెడ్లల్లో తడి లేకుండా చూసుకోవడము, లేకపోతే ఈ అప్పటికప్పుడు మలమూత్రాలను తీసివేయడం ద్వారా కూడా చాలా వరకు మనము పరన్నజీవులను నిర్మూలించవచ్చును. అదేవిధంగా ఈగల బెడదను కానీ మనము నివారించవచ్చును. ముఖ్యంగా షెడ్ నిర్మాణంలో కూడా వాళ్ళు తూర్పు నుంచి పడమర దిశలో సూర్యరశ్మి సోకే విధంగా ఉంచినట్లయితే తద్వారా ఈ పేడలో ఉండే గుడ్లు కానీ లార్వాలు కానీ నశింపజేసి ఇవి తిరిగి వ్యాధి వ్యాప్తిని చెందకుండా కాపాడుతుంది.

0: మేడం, ఈ అంతర పరాన్న జీవులే కాకుండా బాహ్య పరాన్న జీవులు అంటారు కదా, అవి ఏమిటి, వాటిని ఏ విధంగా నిర్మూలించాలంటారు?
1: ముఖ్యంగా మనము బాహ్య పరాన్న జీవుల గురించి మాట్లాడుకున్నట్లయితే గోమారులు, మిన్నలులు, పేలు, పిడుదులు, దోమలు ఇవన్నీ కూడా బాహ్య పరాన్న జీవులు. పశువు యొక్క శరీరం పైన ఆశ్రయం ఏర్పరచుకుని రక్తాన్ని పీల్చి రక్తహీనతకు బలహీనతకు గురి చేస్తాయి. వీటి వల్ల పాడి పశువులు చికాకు పడడం, మేత తినకపోవడం, తద్వారా పాల దిగుబడి కానీ మాంసం ఉత్పత్తి కానీ తగ్గిపోవడం సంభవిస్తుంది. ఈ బాహ్యపరాన్న జీవులు అనేక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్రోటోజోవల్ వ్యాధుల్ని వ్యాపింపజేసి పశు నష్టం కలిగిస్తాయి. వర్షాకాలంలో ముఖ్యంగా మురుగునీరు, రొచ్చు, చెత్త చెదారం నిల్వ ఉండే అపరిశుభ్ర పరిస్థితుల్లోనూ, వేసవి లాంటి కాలాల్లో సరైన మేత దొరకక బకచిక్కిపోయే పరిస్థితుల్లో ఈ బాహ్యపరాన్న జీవుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ బాహ్యపరాన్న జీవుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా గోమారులు, ఈ గోమారులు, ఈ పిడుదులు ఎక్కువగా పశువులు, జీవాలని ఆశిస్తాయి. ఇవి 3.5 ఏళ్ల వరకు జీవిస్తాయి. పశువుల చెవి లోపలి భాగంలో స్థావరం ఏర్పరచుకోవడం వల్ల పశువులు తలను తరచుగా విదిలిస్తుంటాయి. చర్మంపై దురద, చర్మం వాపు మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై ఉండి రోజుకు సుమారు 0.5 మిల్లీలీటర్ మీన్స్ 0.5 ml వరకు రక్తాన్ని తాగి రక్తక్షీణతకు గురి చేస్తాయి. అదేవిధంగా ఈ చర్మం పైన గాయాన్ని ఏర్పరిచి ఈ గోమారులు శరీరంలో విష పదార్థాలను విడుదల చేయడం వల్ల వెనుక కాళ్ళు పక్షవాతానికి కూడా గురవుతాయి. పశువుల్లో ఈ గోమారులు ముఖ్యంగా బెబిషియోసిస్, తెలిరియోసిస్ వంటి వ్యాధులు సోకడంలో ఈ గోమారులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి. మధ్యవర్తులు అంటే ఇంటర్మీడియట్ హోస్ట్గా వ్యవహరిస్తాయి. అదేవిధంగా ఈ గోమారులే కాకుండా మిన్నల్లులు, అవి సార్కోప్టిస్, సోరోప్టిస్, డెమోడెక్స్ అనే 3 రకాలుగా ఉంటాయి. ఈ సార్కోప్టిస్ మిన్నలులు చెవి, భుజ

0: ముఖం, తోక ప్రారంభం మొదలైన భాగాల్ని ఆశిస్తాయి. తద్వారా దురద, వాపు, చర్మంపై పొలుసులు ఏర్పడడం, రక్తస్రావం, వెంట్రుకలు రాలిపోవడం, పశువులు నీరసపడడం సంభవిస్తుంది. అదేవిధంగా చర్మంపై పేలు, పిడుదులు కూడా ఆశించడం వల్ల దురద, చర్మం వాచి ఎర్రబడడం, గాయం, రక్తహీనతకు లోనవడం సంభవిస్తుంది. ఈ గోమార్లు, మిన్నలు కాకుండా ఇంకా దోమలు కూడా పశువులతో పాటు మనుషులను కూడా చర్మంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి, దురదను కలిగిస్తాయి. అదేవిధంగా మనకు ఒక్కొక్కసారి ఇవి దురద పెట్టడం వల్ల పుండ్లు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఆ పుండ్లలో మ్యాగట్స్ అనేటివి కూడా వృద్ధి చెందుతాయి. ఇంకా పశువులు చికాకు చేయడము, అలసట, నీరసానికి లోనవుతాయి. అదేవిధంగా ముఖ్యంగా గొర్రెల్లో మాంసం ఉత్పత్తి కానీ ఉన్ని ఉత్పత్తి కానీ తగ్గిపోతుంది.
1: ఈ గోమార్లను ఎలా గుర్తిస్తారు మేడం?
0: ఈ గోమార్లు ముఖ్యంగా శరీరం పై భాగంలోనే మనము కళ్ళతో బయట నుంచి చూడవచ్చును. ఇవి పెద్ద పెద్దవిగా ఉండి రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. సో వీటిని మనము చేతితో గాని తీసివేసేవచ్చును.
1: అంటే పిడుద అంటే వేరే, గోమార్లు అంటే వేరే?
0: గోమార్లు, పిడుదులు రెండు సమానమే. కాకపోతే పిడుదులు అంటే ఇవి కొంచెం మెత్తటి శరీరం కలిగి ఉంటాయి. గోమార్లు మాత్రం గట్టి శరీరాన్ని కలిగి ఉండి ఎక్కువ రక్తాన్ని పీలుస్తుంటాయి.
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో గొర్రెలు, మేకలలో వచ్చే అంతర పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణ చర్యలు గురించి వరంగల్ మామనూరు పశు వైద్య కళాశాలలోని పరాన్న జీవశాస్త్ర విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ శ్రీమతి డాక్టర్ బి దస్మాబాయి గారు చక్కగా తగు సలహాలు, సూచనలు అందించారు. ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం. ధన్యవాదాలు.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज कल जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: మూడు కాలేజీలలో
6: డోంట్ వరీ
5: ఫీజ్ చూడు
7: ఎలా ఉన్నారు
8: ఏంటి విషయం
6: ఫీజ్ కోసం టెన్షన్
8: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా సమస్య తీరినట్లే బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా అదెక్కడ అదే స్వీట్
9: ఆర్బీఐ అంటుంది
10: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
11: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:44 అవుతుంది. చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆనందం చిత్రం కోసం టిప్పు సత్య పాడిన పాట. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఇప్పుడు మీరు విన్న పాట యమగోళ చిత్రం నుంచి. కోరిన శ్రోతలు పూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధీమ, మిత్రుడు రాములు గారు, శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్, నిజామాబాద్ నుంచి వారు కోరుతున్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, కలిగిలవాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో మూతబిందు, కంటి శుక్లాల గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు అందిస్తారు.
1: క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
1: డాక్టర్ జే బలరామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
1: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
4: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
5: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
4: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
5: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
4: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
5: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
6: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
7: డాక్టర్ శ్యామ్ సుందర్ స్క్రీన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
7: 9848118027.
8: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. తప్పక ట్యూన్ చేసుకోండి.
9: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
10: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
9: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
10: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
9: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
10: ద్వారకా నగర్, నిజామాబాద్.
9: సెల్ 9032323258.
4: డాక్టర్ జే బలరామ్ జాదవ్.

తరువాతి పాట వినండి. బ్రహ్మపుత్రుడు చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుగానున్న పళ్ళు, వంకర పళ్ళు, ఇంప్లాంట్స్ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శీను నాయక్ గారు తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు. తరువాతి పాట మరో చరిత్ర చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుంచి శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్, హనుమండ్లు, హరీష్, అరుణ, అజయ్, హార్దిక్చారి, శ్రీ శాంత్చారి, శ్రీనివాస్చారి, మంచోళ్ళ, సన్నీచారి. వినండి మీరు కోరిన పాట.

తరువాతి పాట అమరదీపం చిత్రం నుంచి కోరిన శ్రోతలు కూచన, శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్ వీరందరూ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుంచి నిజామాబాద్ నుంచి కూడా కోరుతున్నారు.

0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
0: కలిలవాడి నిజామాబాద్.
1: సెల్ 9912317190.
2: తెలంగాణ రాష్ట్రంలో
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

0: నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి తింటికి పప్ప తింటికి పప్ప దిగిడి దిగిడి తింటి

అభిరుచి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30. జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వింటారు.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
2: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: గా సీరే గోనే మామో సినిమా మా సేందురయ్య.

అయ్యవద్దరూపాయి పేదంచు పట్టు రైకే గారైకే గోనే మామోసిన మామ సేందురయ్య గారైకే గోనే మామోసిన మామ సేందురయ్య.

మనం పోయితే అసిన కొడుకు మాన ఏంటో అసిన మామ సేందూరయ్య, అసిన కొడుకు మాన ఏంటో అసిన మామ సేందూరయ్య. అయ్యా సిడి చీర కట్టుకొని సినిమా కంట మనం పోయితే అసిన కొడుకు మాన ఏంటో అసిన మామ సేందూరయ్య, అసిన కొడుకు మాన.

0: ఈనాటి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారం అవుతాయి.
1: आकाशवाणी से समाचार संध्या के साथ मैं सरफिरोजी. निर्वाचन

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:20. వినండి చిత్రగీతాలు.

ఇంతటితో చిత్రగీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.